0: then the monkey will not be within our control.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటిది వచ్చేటువంటిది
0: యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి వితిన్ అవర్ కంట్రోల్.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: సో

0: పుయ్యేవాడు సో, కొచ్చేవాడు హం, పుయ్యేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వచ్చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
1: ఇఫ్ వీ ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్ the breath that goes in is so and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
0: ee vidhanga chesin tarvata 5 nimishala ayin tarvata neeku preeti ayinatundi oka chitranni neevu mundu pettuko.
1: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
0: Leka oka jyotini nu eduruga pettuko,
1: or have a flame in front of you.
0: Aa jyotini nu kannulu terchi chakkaga chudu.
1: Look at that flame with your eyes wide open.
0: Ee yokka jyotini nu bahirmukhamainatundi jagatlo nu chustivo, danini kramakramina kannulu mooskoni aa jyotini lo praveshinchinattiga image cheyi.
1: Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you.
0: Kevalamu akkadukudanu manasunuku oka teevramaina pani pettali.
1: There also the mind must be given a busy activity.
0: Hey mind, aa jyotini teeskoni vachi neevu naa hrudayamlo teeskoni ra ani aa manastho aa jyotini hrudayamleki teeskoni povali.
1: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
0: Akkada hrudaya kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
1: In the lotus of the heart, we must imagine that this flame is ablaze.
0: Akkada nunchi aa jyotini sarvangamulona prayanam cheyali. Ee chetilo cheyali, ee chetilo cheyali, kaduplo cheyali, kaalallo cheyali, kannullo cheyali, notuto cheyali, chevulu anta dehamlo unnatundi sarvangamulaku kudanu ee jyotini prayanam salaptu raavali.
1: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body.
0: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
1: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
0: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga neevu bhavinchali.
1: You must imagine that flame is burning bright in all the members of your family.
0: Akkadunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu, ee andari endu kudanu ee jyote undinattuga bhavinchali.
1: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
0: అంతే కాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నిరూపించాలి.
1: ఎట్ ఎ లేటర్ స్టేజ్ యూ మస్ట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఏబుల్ టు రియలైజ్ దట్ దిస్ ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఈవెన్ ఇన్ యువర్ ఎనిమీస్.
0: అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం,
1: దెన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్వెలప్డ్ బై ఈశ్వర.
0: కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటారో అక్కడ చీకటి ఉండదు.
1: బికాస్ ది ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ది ఐస్, దేర్ షుడ్ బి నో డార్క్నెస్.
0: కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ బ్యాడ్ ఆబ్జెక్ట్.
0: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
1: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
0: Aa jyoti ni yokka naluku pain raavatam cheta akkada chedda matalu maatladataniki avakasam undadu.
1: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
0: ni paadamullo ee jyoti cheratam valla chedda pradeshaniki idi prayanam cheyataniki emaatram angikarinchadu.
1: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
0: Nee chetulalo aa jyoti cheratam cheta chedda panulu cheyataniki emaatramu mundanja veyyavu chetu.
1: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
0: Kanuka ee eka jyotini aneka vidhamulaina prayanamulu salipi sarvatra unnatundi yokka పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారి.

0: ఉంటుంది. సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే
1: దివాళి, ఉత్తరప్రదేశ్ దివాళి,
0: ఆన్ ది దివాళి డే విచ్ వీ కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్జెంట్ క్రిసెట్స్, అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
0: విత్ వన్ ఫ్లేమ్ వీ ఆర్ ఏబుల్ టు కిండిల్ మీరియడ్ ఫ్లేమ్స్.
1: అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు.
0: ద జ్యోతి విచ్ కిండిల్స్ ఈజ్ ది పరబ్రహ్మ జ్యోతి, ది ఇటర్నల్ ఫ్లేమ్, అండ్ ది అదర్స్ విచ్ ఆర్ కిండిల్డ్ బై దట్ ఫ్లేమ్ దే ఆర్ ది జీవన
1: జ్యోతి. కట్టకడపటికి అంటించిన జ్యోతి, అంటింపబడిన జ్యోతి రెండు కూడా ఒకటిగానే కనిపిస్తుంటాయి.
0: ఎట్ లాస్ట్ ద ఫ్లేమ్ దట్ కిండిల్స్ అండ్ ది ఫ్లేమ్ దట్ ఈస్ కిండిల్డ్ దే ఆర్ ఐడెంటికల్.
1: కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి, జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
0: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మవిత్ హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
0: So, meditating upon the flame is the highest type of...
1: కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణ మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్ గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
0: You keep a tub of water.
1: కాని ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఎట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
0: ఎట్ వన్ ప్లేస్ వీ హ్యావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టెడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్ ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
1: కానీ ఒక్కటి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోతుంది.
0: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్ బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
1: కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
0: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
1: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకుని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒకటి ఇష్టముంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: Kanuka na aaradhana devamu ee yokka jyoti lone unnadu, parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi ane itvanti yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam, idi chaala saarthakamaina itvanti yokka meditation.
0: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
1: Kani ee naadu aneka rakamulainatti meditation lu chaala viriviga perigipothu vachinayi,
0: and today there are various types of meditation that are propagated.
1: Kani cheputu unnaru kani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
0: There are people who talk about it, but we do not come across people who have
1: kudanu kevalam artificial meditations ani cheppavachu.
0: These are all artificial meditations.
1: Inta sulabhanga okka turi kuchunu tattrame transcendental paiki potadu potadu potadu ekkada potunnado em chestunnado evariki artham kaadu. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడాను ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈజ్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి? తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
0: దే సే దట్ వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: Simply because body consciousness is lost, we cannot describe that state as meditation.
1: Baag rendu bottle taagesesthe adi kuda body consciousness.
0: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation era?
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
0: So meditation must first of all make us forget the body consciousness and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vallantha kaalani dip oka depression kavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
0: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu. Endukanaga manam dhyanam ante kontha mandi concentration antunnaru.
0: But according to Indian tradition this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration.
0: This is concentration.
1: Concentration ante ippudu nenu oka paper pattukunnanu.
0: I am holding a paper in my hand.
1: Ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu.
0: I am reading what is there on the paper.
1: District Sevadhal Conference ani pettukunnam.
0: There I find the words District Sevadhal Conference.
1: Ee Sevadhal Conference ani ippudu chadavadaniki naa kannulu akkada concentrate cheyali.
0: In order to read what is printed on the paper, my eyes must be focused at the letters.
1: Ee cheyi ikkada dinini pattukovali.
0: And I must hold the paper in my hand.
1: Manasu yochinchali.
0: And I must think with my mind.
1: Buddhi vicharinchali.
0: And the intelligence must inquire.
1: Buddhi, manasu, cheyi, kannulu, ivanni kuda nu okka concentrate chesinappudu deenini chadavadaniki veelavutundi.
0: Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to
1: anaga below sense. ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
0: సో ఓన్లీ విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు రీడ్.
1: కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడాను ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: దేర్ ఫోర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ రీడింగ్.
1: రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: అనదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ రైటింగ్.
1: వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
0: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idiga untundali.
0: This concentration becomes a routine. It is a daily habit.
1: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manaku cheyali.
0: In order to get this concentration it is not necessary to undertake dhyana.
1: Kanuka concentration anetundidi dhyanam kaadu.
0: Therefore concentration cannot be equated to dhyana.
1: Concentration below sense.
0: Concentration is below sense.
1: Meditation beyond sense.
0: Meditation is beyond sense.
1: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
0: We must travel, undertake the journey from below sense టు వాట్ ఈస్ బియాండ్ సెన్స్.
1: ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ నుండి ఒక బార్డర్ వస్తుంది.
0: సో వెన్ వీ సెట్ అవుట్ ఫ్రమ్ వాట్ ఈస్ బిలో సెన్స్ త్రూ కాన్సన్ట్రేషన్ వీ రీచ్ ది స్టేజ్ ఆఫ్ కాంటెంప్లేషన్.
1: ఈ కాంటెంప్లేషన్ అనే క్లాస్ ను మనం దాటిని ఆ హద్దును దాటినప్పటికి మెడిటేషన్ వస్తుంది.
0: అండ్ వెన్ వీ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ వీ రీచ్ ది ఏరియా.
1: కనుక కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
0: కాంటెంప్లేషన్ ఈజ్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్.
0: And meditation enables us to recognize the one you really are.
2: We now offer you a song by M.S. Subbalakshmi entitled Hari Tum Ho.

0: ವಸುಧ ಎಂದು ನಿತ್ಯ ಸತ್ಯಮು ಬ್ರಹ್ಮಂದು ವಾಕ್ಕುನ ಕಲವಿಕಾದು
1: ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಟ್ someone can say in such negative terms, but the Brahman is this, no one can say, permanent truth, wisdom constitute Brahman. Brahman is something which is beyond words, which is indescribable in terms of words in this earth.
0: Prema Swarupulaya. Arjunundi, Vishnu Lingamalu, భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణు లింగర్స్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ is neither the same as Brahman, nor is it different from Brahman.
0: Jananamulane nijagarudai janminchina varandaru. Jananamulane nijagarudai janminchina varandaru.
1: Like true human beings, all the people are born out of human beings.
0: Janminchina taravata manulaina varandaru.
1: After being born like that, how many of them have attained the end?
0: Dharma, karma, marma merigi jeevinchina varandaru.
1: How many of them have understood the meaning of the word dharma, of the word karma, and the secret of these things and have led their life?
0: Janmamunane narudaite varunu vanarudana mariyavaru. Janmamunane narudaite vanarudana mariyavaru.
1: If by birth they are human beings, who are the people who are called vanaras?
0: Kaluka, manavattvam anetvantidi kevalamu aakaramu chetane nirupinchetvantidi kadaneetvanti satyanni gurtinchali.
1: Here it becomes necessary to recognize the truth that a human being will not be called a human being merely by the form of a human being.
0: Booragakayanu chusi మామిడి అని భ్రమసినట్టు.
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ దట్ ఏ బూరగ ఫూ ఈజ్ ఎ మ్యాంగో ఫూ బై అపియరెన్స్,
0: వెర్రి చెరకు రుచిని చూచి చెరకనితా నమిలినట్టు.
1: జస్ట్ యాజ్ బై సచ్ ఎన్ ఇల్యూషన్ వన్ మిస్టేక్స్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ షుగర్ కేన్ యాజ్ ఎ రియల్ షుగర్ కేన్,
0: అధికరాయి రూపు చూచి కలకండని చూచినట్టు.
1: Looking at the white clear stone, thinking that it is sweet sugar cane,
0: roopu chusi mosapoku,
1: do not be deceived by the appearance.
0: Roopu kaadu manavattvamu,
1: it is not the form that is human.
0: Divyamainatvanti bhavatattvame manushyattvam anetvanti satyanni gurtinchali.
1: It is the divine aspect that is really the human.

0: నేచర్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్రూత్. జీవుడు దేహమందు, ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ. హృదయమందు దేవుడుండు, ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్. రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు. ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్. బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు కనుడు. బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
1: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
0: దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ ఫార్మ్స్ ఇన్ వన్ అండ్ ది సేమ్.
1: ఇదే జీవ బ్రహ్మముల యొక్క సంబంధ బాంధవ్యము.
0: This is the describes the connection and the relationship between the jiva and the brahman.
1: Jiva brahmamuli yokka sambandhamu idi ekattamu kaaleradu.
0: The connection, relation between the jiva and the brahman cannot become the identity.
1: Atta paryantamu kudanu idi bhinnamugane roopondutu untuntadi.
0: Till one gets liberated, this will appear as if it's a duality.
1: Inna samudramu cherunanta varaku నది నదిగానే రూపనామమును ధరించి ఉంటుంటాది.
0: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
1: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
0: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
1: అదే విధముగానే జీవతత్వము, దేహ, మనస్సు, ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
0: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ, సో లాంగ్ ఎస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, ది మైండ్, ది ఆర్గన్స్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్, ఇట్ విల్ రిమైన్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ డివినిటీ.
1: ఆత్మతత్వము నిరంతరము కూడాను తనకై తాను ఉంటుంటాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అట్ ఆల్ టైమ్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఓన్ సేక్.
1: పదార్థ సంబంధమైనటువంటి యొక్క ప్రపంచము పరుల నిమిత్తమై ఉంటుండాలి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ది వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ ఎగ్జిస్ట్ ఫర్ అదర్స్ సేక్.
1: ఇట్టి పదార్థ స్వరూపమైనటువంటి యొక్క ప్రపంచమునందు అనేకత్వమును ధరించి అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
0: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఇస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూలీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
1: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
0: దట్ ది రికగ్నిషన్ ఆఫ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ డైవర్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ దే షుడ్ రికగ్నైజ్.
1: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలి మొదట.
0: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దళితుల దుష్కృతమెల్లా పొగడుచుండు వాడే చెవట.
0: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
1: బ్రహ్మ విద్య నేర్చి ఇటుక ఆధ్యాత్మను కనుగొంటారు.
0: టు లర్న్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
1: రాజయోగములకు బాట ఇదియే శృతులు చెప్పు మాట.
0: ది పాత్ ఆఫ్ రాజయోగ, ది రాయల్ పాత్ టు రాజయోగ ఈజ్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్.
1: నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
0: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
1: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
1: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
0: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్ టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ విజన్.
1: చూసినప్పుడు జగత్తంతా కూడాను దృశ్యము, కన్ను ద్రష్ట.
0: వెన్ వి లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
1: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
0: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
1: కన్ను ఉండి కూడాను ఆలోచనానిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
0: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
1: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
0: The reason for this is, in that context, the eyes also become something which is seen.
1: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములు యందు కన్ను కూడాను ఒక పదార్థమే.
0: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
1: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
0: Here the mind is the seer, but in another instance the mind also will become what is
1: being seen. మనస్సు కూడాను ఒక విధమైనటువంటి దృశ్యమే.
0: The mind is also something which is being seen.
1: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క చేరికనే.
0: This mind is merely a conglomeration of thoughts and the removal of thoughts.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
0: The mind has been defined as the conglomeration in the Shrutis of the thoughts and the
1: actions. సారముల యొక్క చేరిక వస్త్రం ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ ఎ కంగ్లామరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కంగ్లామరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
1: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
0: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
0: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పులు కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
0: There are no changes whatsoever for the aspect of atma. That is,
1: దేహమునకి పుట్టు చావులు.
0: It's only for the body we have birth and
1: పరిణామ క్షీణములు.
0: The growth and the decay are for the body.
1: అభివృద్ధి అసంతృప్తులు.
0: Satisfaction and dissatisfaction are for the body.
1: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని క్షీణ దశలు కాని చావు పుట్టుకలు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
0: Neither all these aspects, nor birth and death, nor growth and decay, can be attributed to
1: Atma. కనుకనే సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: That is why he has been described as the permanent one which has neither
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: That which has no end, no beginning and no middle.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He does not die, he is not born, he is not killed.
1: అన్నిటను సర్వసాక్షి అయి ఆత్మ వెలుగు అని.
0: Atma will shine as the witness in everything brilliantly.
1: కనుక సర్వమునకు దర్శ అయినటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఏ వ్యక్తి గుర్తించడానికి ప్రయత్నించినో అతని యొక్క జన్మమే నిజమైన మానవత్వము.
0: సో ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
1: Kani ee naati manavattamunandu oka visishtamainatuvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatuvanti yokka yukti anukovachu.
0: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
1: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
0: All these are symptoms of ignorance.
1: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
0: ఆది శంకర was engaging himself in three types of prayers.
1: ఈశ్వర తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
0: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్ ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
1: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
0: ది సెకండ్, ఈవెన్ రియలైజింగ్ దట్ యు ఆర్ బియాండ్ వర్డ్స్ ఐ ఆమ్ ట్రైంగ్ టు డిస్క్రైబ్ యూ ఇన్ వర్డ్స్.
1: సర్వవ్యాపకుడవని ప్రచారం సల్పుతూ కూడాను యాత్రార్థినై నేను కాశీకి వచ్చాను.
0: థర్డ్, ఈవెన్ ఆఫ్టర్ టీచింగ్ దట్ యు ఆర్ ఆమ్నిప్రెసెంట్ అండ్ కుడ్ బి సీన్ ఎవ్రీవేర్ ఐ హావ్ కమ్ ఆల్ ది వే ఆన్ పిల్గ్రిమేజ్.
1: చెప్పుట ఒకటి చేయుట మరొకటి.
0: హియర్ మై స్టేట్మెంట్ ఇస్ వన్ థింగ్ అండ్ మై యాక్షన్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్.
1: కనుకనే మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
0: That is why in human life, wanting to do something is one thing and experience is a different thing.
1: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి ప్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కడి నుండి వస్తున్నవి.
0: On the steps of human life, the mansions and the ambitions which a human being creates for himself, the demons come from somewhere and they destroy all the mansions.
1: రేఖలను విప్పిన లేత బొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గును వీచుతున్నది.
0: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
1: ఈ పెనుభూతముల యొక్క తత్వమును ఈ పెనుగాత్ముల యొక్క తత్వమును మానవుడు అర్థము చేసుకునలేక తన యొక్క వాంఛనయందు మాత్రమే తాను నిమగ్నుడై అజ్ఞానములో మునిగిపోతున్నాడు.
0: మ్యాన్ నాట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ సచ్ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్ బై ఇగ్నోరెన్స్ హీ సింప్లీ ఇమర్సెస్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ అంబిషన్స్.
1: కనుకనే తలంచిన తలపునకు ఫలించేటువంటి ఫలితమునకు భిన్నముగా ఉన్నది.
0: దట్ ఇస్ ది రీజన్ వై what you want to achieve being very different from the actual fruit is the situation.
1: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daaniki sariyina reetiga dakkutundi.
0: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
1: Kanukane sruti yatho vacha nivartante aprasya manasa saha. మనస్సునకు కాని వాక్కులకు కాని అతీతమైనటువంటి దైవత్వం అనేటువంటి సత్యాన్ని ప్రచారం చలుపుతూ వచ్చినది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది శృతి హాస్ బీన్ టీచింగ్ దట్ ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అబౌవ్ యువర్ మైండ్ ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ వర్డ్స్.
1: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
0: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
1: అట్టర్డ్ నిత్యము ఒక్కటి.
0: The first one is permanency.
1: Swagata ani rendovadi.
0: The second one is swagata.
1: Swagata.
0: Swagata.
1: Nityamu anaga bhuta bhavishyattu vartamana kalamunandu kudanu marpu chendaka undetuvanti yokka sthitike nityattamu ani cheppabadutundi.
0: Nityamu, permanency will be correctly described if the thing does not change in the past, in the present and in the future.
1: Swagata yanaga okka pradeshamunandu untundi tana yokka jnana prakashamunu sarvatra kudanu vyapimpa cheyatam anatuvanti paristhitike swagata ani prabodhistu vachindi.
0: The meaning of the word swagata, the second word, is that being in one place, to be able to disperse the brilliance and the shining to all other places, this is the capacity described by the word swagata.
1: Okka suryudu okka sthanamulandu unnadu.
0: As an example, one sun is present in one place.
1: Taanu unnadi okkade okke sthanamulandi.
0: What exists is one sun and where he exists
1: taani prakasham sarvatra kudanu vyapimpa chestunnadu.
0: But his brilliance is being spread all over.
1: Deepamu okkate okka pradeshamulandu untadi.
0: The light is present only one and in one place.
1: Daani yokka prakashamu illanta kudanu prasaristu vastuntadi.
0: But the brilliance of this light is spread in the entire home.
1: Adi చెబుగనే ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదం అనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఇస్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సూర్యునకు రెండు గుణములు.
0: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్,
1: ప్రకాశము వేడి.
0: వన్ ఇస్ టు షైన్, ది అదర్ ఇస్ టు హీట్.
1: అదే విధముగాని ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
1: దీనినే స్వభావము స్వరూపము అని కూడాను శృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
0: దీస్ టూ క్వాలిటీస్, వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్, దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
1: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
0: ఫర్ స్వరూప దట్ ఈస్ ది ఒరిజినల్ ఫామ్ ఇట్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్, ది విజ్డమ్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్ యాజ్ ఇట్స్ న్యాచురల్ ఫామ్.
1: ధర్మీభూత
0: ఇట్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్ బై ది వర్డ్ ధర్మీభూత.
1: ధర్మీగా ధర్మీభూత,
0: ధర్మీభూత
1: స్వభావమునకు ధర్మభూత జ్ఞానము అన్ని.
0: స్వభావ విల్ బి డిస్క్రైబ్ బై ది వర్డ్ ధర్మభూత.
1: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానమని స్వభావమునకు ధర్మభూత జ్ఞానమని రెండు విధములుగా విభజిస్తూ వచ్చింది.
0: ఫర్ దీస్ టూ క్వాలిటీస్ స్వభావ అండ్ స్వరూప ది ఈక్వలెంట్ వర్డ్స్ ఆర్ ధర్మభూత ధర్మీభూత.
1: ధర్మీభూతం అనగా అణుత్వముతో కూడినటువంటిది. ధర్మి అనగా రూపము.
0: ధర్మీభూత సంథింగ్ కనెక్టెడ్ విత్ ఫామ్. ధర్మి మీన్స్ ఫామ్.
1: ఇది అణుస్వరూపంలో ఉంటున్నటువంటిది.
0: దిస్ ఫామ్ ఈజ్ ఇన్ ఎ మినియేచర్ ఫామ్, ఇట్ ఈస్ లైక్ ది స్మాల్ పార్టికల్స్ అణుస్.
1: ఇది పరమాణువుతో ఉంటుంటుంటాది.
0: దీస్ ఆర్ వెరీ వెరీ ఇండెఫినెట్లీ స్మాల్ పార్టికల్స్.
1: ఇంకా ధర్మభూత జ్ఞానమనగా ఇది ప్రకాశవంతమైనటువంటిది.
0: ధర్మభూత జ్ఞాన మీన్స్ దిస్ ఇస్ సంథింగ్ విచ్
1: దీనిని విభువు అని పలుకుతూ వచ్చింది.
0: దిస్ ఆల్సో హ్యాస్ బిన్ కాల్డ్ విభు.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
0: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్స్,
1: నేటి వస్తువు నందున నేటి ఎగుచూ
0: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్,
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును.
0: ఆత్మ ఈజ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ.
1: ఈ అణుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: This subtle form of the smallest particle should be understood.
1: అదే స్వరూపము.
0: That is the form.
1: ఆ స్వరూపం నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: From this form, this స్వభావ, what we see in the creations in the world is sprouting.
1: అణువు సర్వ పదార్థముల యందు కూడాను చేరిపోతుంటుండాలి.
0: This అణువు, the smallest particle, is present in all matter.
1: ఈ అణువునందు మరొక్కటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
0: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
1: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్.
1: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థములు ఎందు కూడా చేరుతున్నది కానీ తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
0: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
1: Aite ye anuvanandu ee yokka dharmi bhuta gnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
0: But in the matter where this dharmi bhuta gnana enters as the smallest infinite form, that gets also the shining.
1: Yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
0: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this aatma is present in all matter,
1: karanam emanaga ee anusakti lenatundi yokka padarthamu jagattu nundu kaanaradu.
0: Because in this we do not see anything in the world in which this anusakti, the strength of the anu is not present.
1: Kanuka prati padarthamunandu kudamu ee dharmibhuta jnanam aneetundi yokka anu swaroopamu cheritam chetane idi gana swaroopakanga roopanni dharistu vastundali.
0: Because in all basic matter, since this dharmibhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
1: ఈ స్వరూపము ధర్మభూత జ్ఞానము.
0: This swarupa is the jnana which we have called the dharmabhuta jnana.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటి దానిని ధర్మభూత జ్ఞానం కింద మన దేహంగా మార్చుకున్నాము.
0: This subtle dharmabhuta, through the process of becoming dharmabhuta, we have changed.
1: కనుక మన దేహమునందు ఈ ధర్మీభూతం అనేటువంటి యొక్క అణుశక్తి సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
0: సిన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దిస్ సటిల్ పార్టికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మీభూత ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వీ షుడ్ రికగ్నైజ్ దట్ అవర్ హ్యూమన్ బాడీ ఈ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది స్ట్రెంగ్త్.
1: పదార్థములు ఎన్ని మారినప్పటికీ ఇందులో ఉండినటువంటి యొక్క అణుశక్తి మారడానికి వీలు లేదు.
0: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
1: Idi oka vendi tumbler.
0: This is a silver tumbler.
1: Idi dharma bhuta jnanam.
0: This can be described as dharma bhuta jnana.
1: Idi karya swarupam.
0: This is the form of the result of
1: the world. Idi karanamu vendi.
0: The reason for this is silver.
1: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
0: Without a cause, there can be no effect.
1: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
0: స్వరూప అండ్ స్వభావ హ్యావ్ ఎ రిలేషన్ విచ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ హ్యావ్ బిట్వీన్ దెమ్.
1: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
0: Whatever changes you may bring about in the swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
1: Adhe vidhamugane, ye padarthamaina teeskondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatundi yokka dharmi bhuta jnanam untundali.
0: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
1: Idi roopamunu manamu marchinappatikini, idi kalchi, bhasmam chesinappatikini, indulo bhasmam anetuvanti anuswaroopamai untundali.
0: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant form.
1: Roopamunu marinave kaani, ఈ ఆత్మతత్వం అనేటువంటి అణుస్తత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
0: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
1: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
0: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
1: ఈ దేహం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
0: This body too is composed of
1: prati okkari dehamu kudanu aneka vidhamaina padarthamulato cheri untundadi.
0: The individual body of everyone consists of many different types of matter.
1: Enni padarthamulato cheri enni vidhamainatunte oka angamulato kudinappatikini deenni oka vidhamainatunte mattito chesinappatiko leka agnilo vesinappatiko ini bhasmanga roopondi aa bhasmulo kudanu anuswaroopani dharisthi untundadi.
0: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
1: roopa namamulu marinave kaani anu tattvam anetuvanti yokka dharmi bhuta jnanam anetuvanti maraledu.
0: The name and the form will change, but the interior dharmi bhuta jnana, that will not change.
1: Kanukane prati manavuni yendu kudanu balyamu yavanamu vardhakyam anetuvanti yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ aspect, the Atma that is present in him.
1: Prema swarupulara. Padarthamu pradhanamu kadu. Prati padarthamunu kodanu parartamuga marchukuneetundi yadarthanni manam gurtinchadame manavattam yokka visheshtata. Vilakshanam kuda.
0: Prema swarupas. Material is not important. But to be able to change the material into a spiritual aspect, that is the distinctive feature of mankind.
1: Bangaru okkatiga undavachchu.
0: The gold may be the same thing.
1: Nagalu aneka roopamunu dharistu untadi.
0: The ornaments will have different forms.
1: Nagala roopanamamulu veru veriga undachunu kani kariginchinappudu bangaru okkate kada.
0: The names and forms of the ornaments may be different, but when they are melted, the gold is the same.
1: Ade vidhamugani manava swaroopa swabhavamulu vinna vinnamuluga undavachchunu. కాని అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
1: అందరూ కూడా సమానులే.
0: ఆల్ ఆర్ ఈక్వల్.
1: మధ్య కాలమునందు మాత్రమే ఈ తారతమ్యం ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది టైమ్స్ ఇన్ బిట్వీన్ ద డిఫరెన్సెస్ అరైవ్ బట్ ది బర్త్ అండ్ డెత్ ఈస్ ది సేమ్ ఫర్ ఆల్.
1: ఏ చక్రవర్తి మొదలు చండాలుడి వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత బట్టైనా పట్టుకుని రాడు.
0: ఫ్రమ్ ది కింగ్ డౌన్ వర్డ్స్ టు ది పూర్ పరయ నో వన్ విల్ క్యారీ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ వెన్ హీస్ బోర్న్.
1: పోయే సమయం లోపల కించిత్తైన అడ్రస్ అయినా చెప్పిపోడు.
0: When he goes, he will not give even his address to a small extent.
1: ee rendinti yandu sarvuni yokka tattamu deham yokka samanatvame ee rakamga untunnappudu aatma tattamu samanatvam ani cheppadamlo e maatramu sandeham undadu.
0: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of atma, how can there be any doubt?
1: Yavariki yavaru,
0: who is for whom?
1: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యం?
0: హౌ లాంగ్ విల్ దీస్ రిలేషన్?
1: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం.
0: బట్ సో లాంగ్ అస్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
0: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
1: Ihamuna sukhimpa hemataraka vidya paramuna sukhimpa brahma vidya.
0: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
1: nijamuga lokamulo sarvamu brahmam nundine puttutunnadu kani prapanchamanta kudano brahmam paine aadharapadi undinappadiki ఈ ప్రపంచం కూడా బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తైనా కూడా బాధించదు.
0: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
1: పాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
0: దర్ ఇస్ పాయిజన్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎ స్నేక్.
1: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి.
0: విత్ ది సేమ్ టీత్ the snake is eating many things.
1: Kani tana vishamu tanu badinchutunnada?
0: But is the poison of the snake troubling the snake?
1: Tenu tana yokka tokayande vishamunu dharinchi untundadi.
0: The scorpion has poison in its tail.
1: Aithe tana yokka vishamu tanu badinchutunnada?
0: But is that poison giving any trouble?
1: Adi vidhamugani daivattamunandu prakruti tana yokka swaroopamainappatikini ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
1: విషయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
0: Man, who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man. But for divinity, who is not in any way
1: connected to the world, we have to put 100 mirrors.
0: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
1: These 100 mirrors, we see our own reflection.
0: looking at these 100 reflections on your
1: friend,
0: you will feel and happy that all the
1: aromas, ఈ దేహములు అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టు గాడ్ ఆల్ దీస్ హ్యూమన్ బాడీస్ ఆర్ సింపుల్.
1: ఈ దేహములు ఎందుండినటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
0: ది రిఫ్లెక్షన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ బాడీస్ ఈస్
1: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
0: దర్ విల్ బి నో చేంజ్ ఆఫ్ ఎనీ కైండ్ అట్ ఎనీ టైం.
1: దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ అని మూడు విభాగములు చేస్తూ వచ్చారు ఈ శృతులు.
0: ది శృతిస్ హావ్ బీన్ డివైడింగ్ దిస్ ఇంటూ త్రీ టైప్స్, దేహాత్మ, జీవాత్మ అండ్ పరమాత్మ.
1: ఈ మూడింటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ దీస్ త్రీ?
1: సముద్రం ఉంటున్నది,
0: దేర్ ఇస్ ది ఓషన్.
1: దీనినే కూటస్థుడు అని కూడా పిలుస్తూ వచ్చారు ఋషులు.
0: రిషీస్ హావ్ ఆల్సో బీన్ కాలింగ్ దిస్ ది కూటస్థ.
1: జలము నుండి అలలు బయలుదేరుతున్నాయి.
0: ఫ్రమ్ వాటర్ కమ్ వేవ్స్.
1: ఈ అలల నుంచి నురుగు వస్తుండాలి.
0: ఫ్రమ్ ది వేవ్స్ కమ్ ఫోమ్.
1: అలలను వదిలి నురుగు ఉండటం లేదు.
0: విదౌట్ ది వేవ్స్ యూ డూ నాట్ హ్యావ్ ది ఫోమ్.
1: జలమును వదిలి అలలు ఉండటం లేదు.
0: విదౌట్ వాటర్ యూ డోంట్ హ్యావ్
1: ది. మూడు ఒకదానికి ఒకటి సన్నిహిత సంబంధమే.
0: ది వాటర్, ది వేవ్స్ అండ్ ది ఫోమ్.
1: అయితే నురుగును అలలు అని పిలువరు.
0: బట్ వీ డోంట్ కాల్ ది ఫోమ్.
1: అలలను సముద్రము అని పిలవరు.
0: వీ డోంట్ కాల్ ది వేవ్స్ ది వాటర్ ఆఫ్ ది ఓషన్.
1: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ వీ కాల్ దేహాత్మ ఈజ్ లైక్ ది ఫోమ్.
1: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
0: దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్ మెటీరియల్స్ ఈజ్ లైక్ ఎ బబుల్.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
0: This weak human body which is made up of the five material elements, we do not know when it will drop.
1: శతవర్షములదాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనగున.
0: They have prescribed a limit of 100 years for
1: బాల్యమందు.
0: Believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
1: ఊరలో అడవిలో ఉదక మధ్యమును.
0: Maybe in a village, maybe under water.
1: ఎక్కడ ఏ సమయములో ఏ యొక్క ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహం ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
0: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
1: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: వైల్ ఇన్ దిస్ దేహ ది బాడీ దర్ ఇస్ ఆల్సో ది ధర్మీభూత ది అనుస్వరూప ఇట్ హెస్ బిన్ కాల్డ్ ది దేహాత్మ.
1: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
0: వాట్ వీ కాల్ జీవాత్మ సిన్స్ ఇట్ ఇస్ ఆల్సో ది డివైన్ స్ట్రెంగ్త్ విచ్ హెస్ టేకెన్ ఎ ఫార్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యాక్షన్ దిస్ ఇస్ కాల్డ్ జీవాత్మ.
1: సర్వ చైతన్యమును కూడాను సమస్త పదార్థములను కూడాను కదిలింప చేస్తుంది కానీ ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అణగి మరిగి ఉంటుంటుంది.
0: దిస్ పర్టికులర్ డివైన్ ఫోర్స్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆత్మ ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్ఫ్లుయెన్స్.
1: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
0: దిస్ ఆత్మ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది డివైన్ ఫోర్స్.
1: అయితే ఈ చైతన్యములను కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
0: బట్ ఆత్మ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ జీవాత్మ యాజ్ వెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ అనుస్వరూప్.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ ధర్మీభూత జ్ఞాన ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్.
1: కనుకనే అక్కడ కూడా జీవ ఆత్మ అని కూడా ఆత్మను అక్కడ కూడా చేర్చుకున్నారు.
0: దట్ ఈస్ వై నాట్ కాలింగ్ ఇట్ సింప్లీ జీవ, వీఆర్ కాలింగ్ ఇట్ జీవాత్మ. ఆత్మ ఈస్ ప్రెసెంట్ దేర్ యాజ్ వెల్.
1: ఇంకా పరమాత్మ,
0: ది థర్డ్ స్టేజ్ పరమాత్మ.
1: ఇక్కడ మీరు చిన్న విషయంగా మీరు యోచించుకోండి.
0: హియర్ యూ షుడ్ గివ్ ఎ లిటిల్ థాట్ టు
1: దేహము, జీవుడు, పరము ఈ మూడు కూడా భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
0: హియర్ వీ హావ్ త్రీ డిస్టింక్టివ్ నేమ్స్ దేహ, జీవ అండ్ పరమ.
1: జీవ ఆత్మ రాయండి.
0: యు రైట్ జీవ ఆత్మ.
1: దేహ ఆత్మ,
0: దేహ ఆత్మ.
1: పర ఆత్మ,
0: పరం ఆత్మ.
1: జీవ దేహ పరం
2: మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే ఉంటుంది.
0: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ జీవ పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్, ఆత్మ ఆత్మ.
2: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడా మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily
2: understood. Anika mandi naa daggariki vastuntaru, Swami, I want peace antuntaru.
0: Many people come to me and say, Swami, I want peace.
2: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
0: Naaku kavali shanti. I want peace.
2: Ikkada enni padamulu?
0: How many words are there?
2: I want peace.
0: There are three words. I want peace.
2: I want peace. మూడు పదములు ఉంటున్నాయి.
0: There are three words. I want peace.
2: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
0: If you give good thought to this, I is ego.
2: తీసేసేయి.
0: Remove it.
2: Want, desire, దాన్ని తీసేసేయి.
0: Want signifies desire.
2: ఇది లేని తీసే ఉంటుంది.
0: What remains is peace.
2: నీకు ఈగో ఫిగర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే పీసెస్సే అవుతుంది అది. పీస్ కాదు.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
2: కనుక మనము సులభంగా కూడా ఆధ్యాత్మిక విషయంలో మనము సరి అయినటువంటి రీతిగా మనం లోతులకు దిగి ఈ ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో, ఎంత సున్నితమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ గో ఇన్ డెప్త్ in a simple manner to understand the meaning of spirituality with the view that atma
2: I think ee prapanchamalo kuniginatvanti yokka pravrutti bhavamulu kaliginatvanti manavulaku ee nivrutti tattvamulo arthamu kaadu.
0: But for man who is totally immersed in material and worldly affairs,
2: deeniki okka chinna udaharanam.
0: There is one simple example for this.
2: Palamuloni madura ratam taruvu taanu eruguna.
0: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
2: పూలోని పరిమళము తీగలు అనుభవించునా?
0: The fragrance that is contained in a flower, will the twig on which the flower
2: కాయలోని మధుర రసము గ్రంథము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
2: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the
2: tree. పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
2: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్, మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
2: కనుక మనము ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
0: So for understanding the aspect of Atma, we do not have to go elsewhere. We do not seek the assistance of other people. But to some extent, we should reach persons who know and who understand this.
2: Guru ayinappatikini, taanu cheppagalade kaani, cheyavalsinatundi neeve.
0: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
2: Bidda ante talliki pranam.
0: A child is life to its mother.
2: Kaani, బిడ్డకు మాటలు నేర్పించాలంటే తల్లి మాట్లాడి తరువాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కాని తల్లినోడు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
0: ఇఫ్ ది మదర్ వాంట్స్ టు టీచ్ ది చైల్డ్ టు టాక్, ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్, బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీ.
2: మన గ్రంథములు కూడాను, వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను, ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడాను ప్రయోజనం లేదు.
0: అవడానికి
2: ఆచరణలో పెట్టాలి.
0: అవర్ టెక్స్ట్ లైక్ ది వేదాస్ ది పురాణాస్ అండ్ ది బ్రహ్మసూత్రాస్ హావ్ బీన్ టీచింగ్ అస్ గ్రేట్ థింగ్స్, బట్ రీడింగ్ ది బుక్స్ ఇస్ నాట్ ది నెసెసరీ.
2: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం చంపాలి.
0: The first thing is to remove and destroy the excitement of our organs.
2: Aneka mandi indriya udrekatanu sampe nimittamai kontha vasunu aaharanni control chestuntaru.
0: Many people with a view to control the excitement of their senses,
2: idi kevalam verritaram,
0: they control their food.
2: Idi ajnanam yokka lakshanam.
0: This is the symptom of ignorance.
2: Idi kaadu pradhanam.
0: This is not important.
2: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిచ్చిపోతుంటాయి.
0: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
2: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున,
0: ఇఫ్ యూ టేక్ యువర్ స్టిక్ అండ్ బీట్ ఆన్ ది యాంటిల్ విల్ ది స్నేక్ ఇన్ సైడ్.
2: తనువును తా దండించిన విషయభోగములు అడుగున,
0: ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్ యువర్ డిజైర్ ఫర్ మెటీరియల్.
2: ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని తానగున,
0: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ హంగర్ అండ్ థర్స్ట్
2: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుతురుడు.
0: ఇఫ్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్ హౌ కెన్ హీ అండర్స్టాండ్ స్పిరిచువల్.
2: మొట్టమొదట తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా అన్య విషయముల పైన మనం సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
0: వితౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యు ఆర్, ఇఫ్ యూ వాంట్ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
2: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన తీవ్రాంతకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీటి బిందువు వలె ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ది డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఇస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ టేక్స్ ది ఫామ్.
2: తన యొక్క ప్రేమ కూడాను కేవలము స్వార్థమై సంకుచితమై కేవలం అనుప్రమాణంగా ఉంటుండాలి.
0: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
2: తాను తనవారు తప్ప అన్నిలను ప్రేమించేటువంటి యొక్క ఇది తమలో ఏమాత్రము ఉండదు.
0: There is no strength in one to look beyond himself and his people and love others.
2: కాని దైవం యొక్క ప్రేమ విశాలమైన సముద్రం వంటిది.
0: But God's love is like a broad ocean.
2: ఈ సముద్రము దగ్గరికి వెళ్లి అణుబిందువైనటువంటి యొక్క నీటి బిందువు సముద్రానికి పోల్చుకోవటానికి కాని సముద్రాన్ని అర్థం చేసుకోవటానికి కాని ప్రయత్నించడం ఏమాత్రమైనా సాధ్యమవుతుందా?
0: బట్ టు గో నియర్ సచ్ ఎ బ్రాడ్ ఓషన్, వన్ బీయింగ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు బి వాంటింగ్ టు అండర్స్టాండ్,
2: ఈ ప్రయత్నము కేవలము చీమ సముద్రము లోతును వెతకడానికి పోయినట్టుగా ఉంటుంది.
0: దిస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ ఈజ్ లైక్ ఎన్ యాంట్ గోయింగ్ టు స్విమ్.
2: దీనివల్ల నీవు ఏమాత్రము కూడా సత్యత్వాన్ని పొందలేవు.
0: త్రూ దిస్ ప్రాసెస్ యూ కెన్ నెవర్
2: అండర్స్టాండ్. అయితే నీవు సముద్రము యొక్క పోలికను పొందాలనుకుంటే మరొక మార్గాన్ని అనుసరించు.
0: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
2: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు. బ్రహ్మవిత్వమైవ భవతి, రెండు సముద్రమైపోతాయి.
0: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
2: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యూఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
2: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
0: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
2: ఈ విధమైనటువంటి ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
0: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్,
2: ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్. అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
0: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఇస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ?
2: ఇది కూడా ఒక అజ్ఞానమే.
0: యూ మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
2: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాలా?
0: To find out where a lamp is, have you to take another lamp?
2: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
0: When you are searching for a lamp, do you need another lamp to find that?
2: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
0: In the same manner, the aspect of Atma is self-luminous.
2: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోల్ ప్లేట్, హరికెన్ ప్లాంట్ను తీసుకుని పోవటము, ఇది ఎంత వెర్రితనం.
0: With a view to see the moon who is shining, taking an hurricane lantern or a torch light for that purpose, how foolish is it?
2: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
0: With the help of the brightness of the moon, we should be able to see the moon.
2: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
0: The form of prema is shining.
2: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని, ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
2: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
0: ఇఫ్ యూ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫార్మ్.
2: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
0: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫార్మ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫార్మ్ ఆఫ్.
2: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం
0: This has been described in the Veda.
2: Ikavasyam idam sarvam.
0: Ishvara is present in all the bhutas. And Ishvara is enveloping all the bhutas.
2: Sarvatra kudanu daivatvame untundani satyanni gurtinchukunnam. Kani idi gurtinchukoni vakyamulato cheppinanta matramna prayojanam ledu. Guruvu cheppinatuvanti mantramunu uchcharinchinanta matramna prayojanam ledu. దానిని అనుభవించడానికి, ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ, బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియంట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: తాదాత్మ భావాలను పొందిపోవాలి.
0: యూ షుడ్ అటైన్ ది స్టేట్ వేర్ యూ ఆర్.
2: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట.
0: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
2: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
0: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హ్యాస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
2: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
0: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
2: Shivoham Shivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppadata.
0: Shivoham means I am Shiva, I am Shiva.
2: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
0: So he said, but this faith must be firm in him.
2: నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
0: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్, వెన్ యూ సే యు ఆర్ శివ, వాట్ ఈస్ పార్వతి టు యూ?
2: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
0: హీ సెడ్ నో నో దట్ ఈస్ అ ఫాల్ట్, ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
2: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా తన అర్థానికి కావాలంటే ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు?
0: Truly, if he is identical with Shiva, why should he not have...
2: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini, tadatma bhavamulo pandakunda undinappudu, tanu shivatvanni abhyasinchi prayojanam emi.
0: Here, he is uttering the word, he knows the meaning.
2: Ee vidhanga adekulanu, mana bharatiyulu, kevalamu, oka moodacharanga poyi, కొన్ని విధములైనటువంటి ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
0: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
2: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
0: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్తెన్ సచ్ ఫెయిత్. విదౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
2: మన జన్మకు మూల కారణం ఏమిటి?
0: What is the reason, main object of our birth?
2: Karma ne moola karanam.
0: What is the main reason?
2: Karma ku moola karanam emiti? Raga dveshame moola karanam.
0: What is the reason for your action?
2: Raga dveshamunaku moola karanam emiti?
0: Your likes and dislikes. What is the reason?
2: Paristhitulu yokka prabhavame moola karanam.
0: The strength of the situation is responsible for your like and dislike.
2: Ee prabhavamunaku moola karanam emiti?
0: And what is the main reason for
2: Bhrantiye moola karanam?
0: Your illusion is the
2: main reason. Bhrantiki moola dharanam emiti?
0: What's the reason for your
2: Dvaitame?
0: The duality in your mind.
2: Dvaitamunaku moola dharanam emiti?
0: What's the reason for duality?
2: Ajnanamu. Ajnanamu.
0: Ignorance is the reason for this dual behavior.
2: Ee ajnanam chetane manaku dukkham praptistundadi.
0: Ee
2: ajnanam chetane జన్మం మనకు లభిస్తుంటుందా?
0: అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ కమ్స్ అవర్ సాఫ్ట్.
2: ఈ అజ్ఞానము నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధమైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్. యూ విల్ హావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
2: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలము తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణ ఎందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
2: జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టినదినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
0: You will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam.

是个好的好的水中门人，好的好的水中门人，好的好的水中门人，就像他们的爸爸是个门人，就像他们的爸爸是个门人。

0: దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులోకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనకు సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకు అందరికీ తెలిసినటువంటిది.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ ది కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ది వెరీ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ సేక్రెడ్. ఫాలోయింగ్ దట్ వి మేక్ ఎన్ అటెంప్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ రిపీటెడ్ బర్త్, టు గెట్ ఓవర్ by sadhana and be free from being born again, to get into nirvritti. This is a kind of trial which we all make in regard to our birth. This is something which is known to all of you.
0: Sadhukulainatvanti prati bharatiyudu kudanu janma rahityam anetvanti danini koratam, idi rahityam anna emito thanu arthamunu gurtinchi korutunnado leka రాహిత్యం అనేటువంటి దానికి వేరే అర్థం ఏమైనా గాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు.
1: ది సాధకాస్ దే ఆల్వేస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ బీయింగ్ రీబోర్న్. వెదర్ ది సాధకాస్ ఆర్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ బర్త్ అగైన్ బై అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్, ఆర్ వెదర్ వితౌట్ అండర్స్టాండింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సచ్ ఎ థింగ్, ఐ డూ నాట్ నో.
0: అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: వి షుడ్ అండర్స్టాండ్ టుడే వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ యువర్ డిజైర్ టు గెట్ రిడ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్.
0: దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము కరువులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వలననే, దైవ కారణం వలననే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం.
1: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి నో దట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది డివైన్ విష్ దట్ వన్ ఈస్ బీయింగ్ బోర్న్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ డిజైర్ అండ్ టేకింగ్ గాడ్ యాజ్ ది ఒరిజిన్ అండ్ కాజ్ దట్ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్. And when they are born, that we have to fulfill certain obligations and duties in this material world also follows from God's wish. This is all that we know.
0: Paramatma amsame manavatmaga roopundi tadwara ee yokka prapanchamunandu tama yokka divyatvamunu telisukune nimittamai ee manavatma aneka rakamulainatvanti sadhanalu salapatam, idi mana bharatiyula yokka sampradayam.
1: That the divine takes the shape of Atma in man and he is born as man in this world and he will make an attempt to realize and understand his own self is something which we are aware of.
0: Daiva sankalpamte erpadinatvanti yokka manava janmanu manamu oka vidhamainatvanti yokka rahityanni koratamulo daiva sankalpamunu manamu nirakarinchinatvanti varame avutunname kaani దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు.
1: ఇన్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ విచ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యాజ్ ది విష్ ఆఫ్ ది డివైన్, వీఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు ది విష్ ఆఫ్ ది డివైన్ అండ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ది విష్ ఆఫ్ ది డివైన్.
0: దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపెట్టడం లేదు.
1: టు గో కాంట్రరీ టు గాడ్స్ విష్, టు గో అవే ఫ్రమ్ గాడ్స్ క్రియేషన్ అండ్ నాట్ టు బి నియర్ నేచర్ విచ్ ఇస్ గాడ్స్ క్రియేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ వాంటింగ్ టు గెట్ ఇన్ గెటింగ్ రీడ్ ఆఫ్ అవర్ బర్త్స్.
0: దైవ సంకల్పం నిరాకరించి ఇంకా తాను ఈ జగత్తు నుండి చేసే పని ఏమిటో కూడాను అర్థం కావటం లేదు.
1: To go contrary to God's wish, what is it that you are going to do in this world? One doesn't understand.
0: Kanuka manamu rahityamunu korukotamlo manamu sankalpamunu nirakarinchinatvanti varamai potunnam రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము.
1: ఇన్ వాంటింగ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ రీబర్త్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఎ ఫ్రెష్ బర్త్ యు ఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు గాడ్స్ సంకల్ప ఆర్ గాడ్స్ విష్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది రైట్ థింగ్ టు డూ ఈస్ టు డిజైర్ టు బికమ్ వన్ విత్ గాడ్ అండ్ బికమ్ ఐడెంటికల్ విత్ గాడ్.
0: సంసారో భేద దర్శనం అన్నారు, జ్ఞానము ఏక దర్శనం అద్వైత దర్శనం అన్నారు. ఈ అద్వైత దర్శనం భేద దర్శనం ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసమే ఈ పరమాత్మకు మానవాత్మకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం.
1: సంసార ఆర్ దిస్ బీయింగ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ దిస్ ఇస్ వాట్ మేక్స్ యూ సీ మల్టిప్లిసిటీ ఆర్ డ్యుయాలిటీ వేరస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ మేక్స్ యూ సీ ది వన్నెస్ ఆర్ నాన్ డ్యుయాలిటీ. It is the difference between samsara and jnana. That is the difference between the individual man and the supreme being, the Lord.
0: Advaita darshanam ainatvanti jnanamunaku manam aneka rakamulainatvanti vicharana salipi aneka rakamulainatvanti sadhanalu salipi konni rakamulainatvanti yokka veda shastramulu yokka pramanamulu kudunu mana varaku gurtinchi tadwara ee advaita darshanamunu manam pondadaniki veelavutundi. Aithe samanyamainatvanti jnanamu మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం.
1: బై మేకింగ్ ఎన్ ఎఫర్ట్ బై మేకింగ్ ది నెసెసరీ ఎంక్వైరీస్ బై పుటింగ్ అవర్ సెల్వ్స్ టు సెవరల్ సాధనాస్ అండ్ బై అక్సెప్టింగ్ ది ప్రమాణాస్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ అవర్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు యూజ్ అవర్ విజ్డమ్ అండ్ గెట్ ది అద్వైత దర్శన ఆర్ ది ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ. దిస్ విజ్డమ్ ఇస్ ఆఫ్ త్రీ కైండ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: నానాత్వంలో ఏకత్వమును దర్శించి అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించి భేదరహితమైనటువంటి యొక్క ఆత్మనే జ్ఞానస్వరూపునిగా విశ్వసించి అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది.
1: టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ and to recognize the divine as present in everything, to be free from all feelings of differences and to become one like the atma, attain the state of wisdom, this will be called the sattvic path of jnana or wisdom.
0: Aite inka rajasikamu aneetvanti dani yandu kevalamu nadi needi atanu itanu vruchamu pachi జంతువు ఇత్యాది రూప భేదములను కల్పించుకొని సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు యందు తన మనస్సును ఇమిడ్చి ఈ ద్వంద్వ భావము చేత తన యొక్క జీవితమును కొంత అర్థము చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానం అని కూడాను చెప్పవచ్చు.
1: ది సెకండ్ కైండ్ రాజసిక విజ్డమ్ ఈజ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ మైన్ something is his, something is yours, and so on, and bind yourself to various kinds of differential feeling to say that this is a bird, to say that that is a tree, and also see the difference between happiness and suffering, regard happiness as something different from suffering, this kind of feeling, and then to try to fit these differences into one's life. This will be called the path of Rajasa wisdom.
0: రూప నామములు యందు మాత్రమే తన యొక్క దృష్టిని ఇమిడ్చి జ్ఞానమును ఏకత్వమైనటువంటి భావమునందు విశ్వసించక రూపను చెప్పవచ్చు.
1: ది సెకండ్ కైండ్ రాజసిక విజ్డమ్ ఈజ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ మైన్ సంథింగ్ ఈజ్ హిస్ సంథింగ్ ఈజ్ యువర్స్ అండ్ సో ఆన్ అండ్

0: భావమునందు విశ్వసించక రూపం నామములు మారునట్లుగా జ్ఞానము కూడాను మారుచుండననేటువంటి యొక్క అజ్ఞాన స్థితి లోపల తాను ప్రవేశింప చేసుకోవటము దీనిని కూడాను రాజసికమని చెప్పవచ్చు.
1: ఇఫ్ వన్ అటాచెస్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఫార్మ్ అండ్ నేమ్ అండ్ డస్ నాట్ రికగ్నైజ్ ది వన్నెస్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ ది నేమ్ విచ్ ఎనీ వన్ ఇస్ టేకింగ్ టు బి ఇగ్నోరెంట్ దట్ వే క్యాన్ ఆల్సో బి స్టైల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ రాజసిక పాత్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఇంకా తామసికం అంటే ఇది పూర్తి విరుద్ధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. ఏకత్వమును నమ్మక నానత్వమునందే తన యొక్క లక్ష్యము ఇమిడ్చటమే కాకుండా తను జ్ఞాన శూన్యుడైపోయి కేవలము తామసికమైనటువంటి యొక్క భావముతో ఈ ఏకత్వమును ఏమాత్రము కూడా విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు. ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును.
1: Now, the tamasika path of knowledge is completely contrary to truth. It ignores altogether the truth. One has no belief at all in the oneness of things. One goes on believing in the diversity of what you see and one is completely ignorant of the truth. This may be called the tamasika path of wisdom.
0: Karacharana avayamula yokka visishtatanu puraskarinchukoni shithilamayyetundi dekhamane dhyanani bhavinchukoni తద్వారా తన యొక్క జీవితమును ఈ ప్రపంచమునందు గడుపుకున్నటకు తగినటువంటి ప్రయత్నము సలపటము ఇది సామాన్యమైనటువంటి మానవుల యొక్క లక్షణం.
1: Attaching importance to your hands, to your legs and to your limbs and to regard that this body is the primary thing that you should care for, to spend your life in that manner is what an ordinary person does in this world.
0: నిజముగా విచారించిన దేహము తాను ఏనాటికి కూడాను కానేరడు.
1: If you make a proper inquiry, the body can never be your true self.
0: తనది కానటువంటి ఈ దేహమును తానే అని భ్రమించి తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకుని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడాను తాను గురి అయిపోతున్నాడు.
1: In the belief that this body, which is really not yourself, thinking that it is yourself and then entering into many kinds of relationships and connections, one ties himself up unnecessarily with these bondages.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: It's a small example for this.
0: 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుచు కాలము గడుపుతూ వచ్చారు.
1: A youth of age 20 years has been living with his mother who is 60 years old and for all the 20 years of life he has been enjoying the affection of his mother and he has been regarding the body of his mother as his mother and that is how he was spending his time of 20 years.
0: నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు.
1: If we look into this matter carefully and properly, we will see the connection between this 20-year-old son and the 60-year-old mother is purely a bodily relationship. We will not find any other relationship between these two individuals.
0: Kala karma karana vasattu ee kayamu ee talli veedipoyindi.
1: On account of the passage of time and circumstances, this mother died and passed away.
0: Kani aa degamunu taanu mundu unchukoni ee 20 samvatsamla kumarudu talli nannu ekaagiga chesi velithiva naaku evaru dikku nannu evaru chuchukuntaru ani aneka rakamuluga ఈ పిల్లవాడు బాధపడటం కూడాను ఒక సహజం.
1: ఆన్ ది డెత్ ఆఫ్ ది మదర్ దిస్ 20-year-old బాయ్ కీపింగ్ ది డెడ్ బాడీ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఇట్ ఈస్ కస్టమరీ దట్ హీ వీప్స్ అండ్ హీ ఆస్క్స్ మై మదర్ యూ హ్యావ్ లెఫ్ట్ మీ అండ్ గాన్ అవే యూ హ్యావ్ మేడ్ మీ లోన్లీ హూ ఈస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ మీ దిస్ ఈస్ హౌ హీ వీప్స్ అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ సారో.
0: నన్ను వీడి వెళ్ళితివా అని ప్రశ్నించేటువంటి ప్రశ్నలో మనం చక్కగా విచారణ సల్పాలి.
1: We have to make a proper inquiry about the question which he is asking. Have you left me and gone away? We should understand that question.
0: Aithe ee pillavani vidichi dehamu poyinada leka pranamu poyinada?
1: Is it the body that has gone away or is it the life in the body that has gone away?
0: Dehamu munde

0: పట్టుకున్నాడు. దేహమే నిజ తల్లి అయితే నన్ను వదిలిపోతివా అని చెప్పటంలో అర్థం లేదు. వదలినటువంటిది ఎవరో ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కాని ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: ది బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ది బాడీ ఈజ్ దేర్. ఇఫ్ ది బాడీ ఈజ్ హిస్ మదర్, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హిస్ సేయింగ్ హ్యావ్ యూ గాన్ అవే అండ్ హ్యావ్ యూ లెఫ్ట్ మీ అలోన్. ఆన్ ది అదర్ హ్యాండ్ దాట్ విచ్ హెస్ ట్రూలీ గాన్ అవే, ది లైఫ్ ఇన్ ది బాడీ, దాట్ షుడ్ బి హిస్ మదర్ ఇన్ హిస్ సేయింగ్ దట్ షీ హెస్ గాన్ అవే.
0: ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కాని వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహమనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయినో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైనా ప్రాణం పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణముంటే ఈ దేహం లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యములకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: దట్ విచ్ హాస్ ట్రూలీ లెఫ్ట్ అండ్ గాన్ అవే, యాజ్ సూన్ యాజ్ దట్ హాస్ గాన్ అవే, హి ఇస్ సేయింగ్ దట్ ది మదర్ హాస్ లెఫ్ట్ అండ్ గాన్ అవే. But so long as that life which has left the body and gone has been remaining in the body, he has been treating the body as his mother. Therefore, the truth is that life that is existing in the body is his mother. But so long as that life is in the body, he has been caring for the body and he has been calling that body his mother. The moment the life has left, the body has become dead. So, if he was really caring for the body and his mother, what is it that he was caring for? He was caring for the life inside the body and not the body.
0: Kanukane manamu ee baakshyamainatundi dekhamulato ta sambandham kalipinchukoni tadwara aneka rakamulainatundi yokka bandhanaku guri kavatame kaakunda deeni yokka bandhamula cheta mana yokka jeevitham aneetundi danni artham chesukoleinatundi reetikinda vyaktha parchukuntu vastunnam.
1: Therefore, by establishing these connections, these relationships with what you see externally, this outward body, we are really tying up ourselves to certain things. And by these bondages, we are not able to understand the real significance of our own life.
0: నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పడం అంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకుని చెప్పడం లేదు.
1: As was told to you yesterday, when a person says that this is my house, this is my body, this is my wife, this is my mother, what he is saying is something which is coming from within him. It is not being said by an external connection of one body to the other.
0: Kanuka taan evado pratyekinchi ee annintu nunchi dooram ayi taanu vilakshanudai sakshibhootuduga kanipistunnadu.
1: So what he is, who he is something which is quite distinct from his body or from his house and so on, and he is only looking from outside as an external witness.
0: Itti yokka satya swaroopanni manamu gurtinchukovatamu atyavasaramu. Danini gurtinchukunna tarvata ee kayamuto ee kalamunu ee yokka lokamunandu manam cheyavalasinatundi kartavya karmalu aacharinchinappatikini ఎట్టి దోషములు కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం.
1: ది ఫస్ట్ థింగ్ విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మ విచ్ ఇస్ ఓన్లీ ఎ విట్నెస్ అండ్ దట్ ఈస్ ది ట్రూత్ విచ్ షుడ్ బి ఫర్మ్లీ ఇంప్లాంటెడ్ ఇన్ యువర్ మైండ్. వన్స్ యూ డూ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ విత్ దిస్ బాడీ ఇన్ దిస్ వరల్డ్ బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఆత్మ.
0: అయితే మన వృత్తులు అన్ని కూడాను కేవలం స్థూల రూపమునకు సంబంధించి ఉంటుంటాయి.
1: However, all our occupations and the type of work which we do in this world, they are only connected with the gross shape of your body.
0: ఈ స్థూల రూపము చేత అనేక రకములైనటువంటి సత్కర్మలు ఆచరించవలసినటువంటి కర్తవ్యం.
1: It is necessary that with your gross body, you have to do many good things and occupy yourself in doing several good things.
0: దీనిని ఒక విధమైనటువంటి జీవ ప్రజ్ఞ అని చెప్పవచ్చు.
1: This may be referred to as some kind of jiva prajna.
0: Idi sthula roopamainatundi vrutti.
1: This jiva prajna is the ordinary outward or gross kind of work.
0: Inka sutra roopamainatvanti gunamulu yokka ee tattvamu deenine ishvara prajna ani kuda nu cheppavachchu.
1: Then there is the other subtle capacity, what is connected with the subtle form of your body, that can be referred to as the ishvara prajna.
0: Anaga ee gunamulalo aneka rakamulainatvanti venta kudanu manalo chelaregi mana yokka hrudayasthanam nunchi uddhavinchi కట్టగడపకు స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు.
1: దిస్ మీన్స్ దట్ వేరియస్ క్వాలిటీస్ దట్ యు హ్యావ్ ది గుణాస్ దట్ యు హ్యావ్ దే సమ్ టైమ్స్ ఎమినేట్ ఫ్రమ్ యువర్ హార్ట్ దే మేక్ యూ డూ సెవరల్ థింగ్స్ అండ్ దే ట్రై టు బైండ్ యువర్ ఓన్ గ్రాస్ బాడీ.
0: ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై మన జీవితం అనేటువంటిది అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం.
1: ఇఫ్ వీ కెన్ సీ టు ఇట్ దట్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ అవర్స్ ఆర్ సేక్రెడ్ అండ్ గుడ్ దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది వేరియస్ బాండేజెస్ అండ్ అక్వైర్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్. On the other hand, if these qualities which we acquire are bad and are not sacred, then that will itself give rise to bondage on your part and loss of freedom.
0: Manaku durgunamulu takkalikanga chaala aanandamunu sukamunu andinchinattiga manaku dostundi kaani bhavishyattulo avi maha apakari maha pramadalni kudanu andinchadaniki poonukuntai.
1: It is possible that our bad qualities, for the time being and in a temporary way, they might look as if they are causing happiness and pleasure to you, but in the long run they will give you lot of trouble and cause quite an amount of harm to you.
0: Avi mitrulaga vachi cheri shatruvulaga tayaraipothayi.
1: They come like friends, they come and join you, but turn out into being enemies.
0: Ave manaku doralaga kanipinchi dongalaga marutayi.
1: They look like gentlemen, but they become ultimately thieves.
0: Kanuka itti durgunamulanu mana hrudayasthanam nundu cherakunda chuchukotaniki manam ee vayasu lopala taginatvanti prayatnam salapali.
1: Therefore we must make an attempt, the required attempt in this age, to see that such bad qualities do not enter our hearts.
0: Ee sadgunamulaku durgunamulaku sangamu kudanu kontha todapadutu untadi.
1: For these good qualities as well as bad qualities, very often company also is responsible to some extent.
0: Etti varito cherinappudu atti yokka pravartan lekudano manalo alavadutuntai.
1: The type of people whom you join, with whom you keep company, will determine the kind of qualities which will enter you.
0: Oka chinna udaharanamu.
1: It's a small example.
0: Edaina adavilo oka karraku nippantinchinappudu aa karra taanu kaalipovatame kaakunda తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కానీ వృక్షములను కానీ భస్మం చేసేంత వరకు అది మానుకోదు.
1: సపోజ్ యూ సెట్ ఫైర్ టు ఎ స్మాల్ పీస్ ఆఫ్ వుడ్ ఇన్ ఎ ఫారెస్ట్, దట్ పీస్ ఆఫ్ వుడ్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ దిస్ ఫైర్ స్ప్రెడ్స్ టు ఆల్ అదర్ ట్రీస్ సరౌండింగ్ ఇట్ అండ్ బర్న్ ది ఎంటైర్ ఫారెస్ట్.
0: ఇది కేవలము ఒక దుర్గుణములు నిప్పుతో సమానము, కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ల విడిచిచనునా అన్నాడు.
1: This bad quality is like a forest fire. If there is a forest fire, can you expect that that forest fire will only burn the useless trees and spare the mango trees? That cannot be.
0: Ade vidhamugane ee durmargulaku chenta cherinappudu tamaku taamu paadaipotame kaakunda chuttu mooginatvanti varini kudanu tana mitrulanu tana bandhuvulaku kudanu konni rakamulainatvanti apakirtula paalu leka kashtamula paalu కొన్ని దుఃఖముల పాలు కూడా నువ్వు చేయడానికి పూనుకుంటారు.
1: దేర్ఫోర్ బ్యాడ్ పీపుల్ వెన్ దే ఆర్ అవైలబుల్ ఇన్ అ సర్టన్ ప్లేస్ దెన్ దే ట్రై టు స్పాయిల్ ఎవ్రీ వన్ అరౌండ్ దెమ్. దే ఇన్ఫెక్ట్ దేర్ బ్యాడ్ క్వాలిటీస్ టు దేర్ సరౌండింగ్స్. దే రూయిన్ దేర్ ఫ్రెండ్స్, దే రూయిన్ దేర్ రిలేటివ్స్. దిస్ ఇస్ వాట్ దే విల్ అటెంప్ట్ టు డూ.
0: ఇంకా సత్సంగం అనగా తమకు తాము త్యాగము చేయటమే కాకుండా సర్వులకు కూడాను పవిత్రమైనటువంటి వీటిని అందించడానికి పూనుకుంటారు. అవి ఊదొత్తు వంటి వారు. ఈ ఊదొత్తి తాము కాలుతూ కాలుతూ కాలుతూ తమకు తాము నాశనమైనప్పటికి తమ యొక్క సుగంధమును చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది.
1: గుడ్ కంపెనీ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఆల్వేస్ indulge in sacrificing their own selfish interests. Not only that, they will hand in good qualities to everyone that comes in contact with them and purify the company in which they work. They are like an incense stick. The incense stick goes on burning, burning, and exhausts itself. Even while it exhausts itself, it hands in fragrance to all the surroundings and to everyone who comes close to this incense.
0: Paropakara tattvamunandu, pavitramainatundi bhavamunandu, itarula yokka aanandamunu kori, manamu desam yokka saubhagyamunu, loka kalyanamunu aasinchi, samasta loka sukhino bhavantu, aneetundi yokka pavitra bhavamuto, sadhana salipetundi vaadu, dinadinamu kudanu abhirudhini nondutuntadu.
1: One who always thinks of helping others, one who has such sacred feelings in one's mind, one who always considers the pleasure of others and has in his mind the country's prosperity and looks after the world's future, such a person will be improving and will be growing better and better day after day.
0: Itti pavitramainatundi yokka gunamulu kaliginatundi vaadu godagattu vaadu ani deeniki oka upamanam.
1: A person who has such sacred qualities can be compared to one who builds a wall.
0: అతను దినదినములకు సారము కట్టుకుని పైకి ఎక్కుతుంటాడు కానీ క్రిందికి దిగడు.
1: The one who builds a wall day after day will go on building and climbing up. He is not going to climb down.
0: ఇతరుల యొక్క చెడ్డను కోరువారు, ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేనటువంటి వారు, ఇతరును కీడు చెల్పేటువంటి దానికి ప్రయత్నం సల్పువారు, బావిని త్రవ్వేటువంటి వారు.
1: On the other hand, individuals who are always causing harm and hurt to others, who are jealous of the prosperity of others, who want to be bad to others, they can be compared to a person who is digging a well.
0: కనుక ఈ బావి దినదినమునకు లోపలికి పోతుంటాది కానీ పైకి రాదు. గోడగట్టేటువంటి వాడు దినదినమునకు పైన పోతుంటాడు కానీ క్రిందికి రాడు.
1: In digging a well, the person who digs the well day after day goes down and down. In building a wall, the person who builds the wall day after day climbs up and up.
0: Kanuka manamu ee naadu godanu kattetunte variga manam tayar kavali kaani baavinu thruvetunte variga manam tayar kaakoodu.
1: Today, we must build ourselves into one who is building a wall. We should not shape ourselves into one who is digging a well.
0: Indulo యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ మ్యాటర్ ఇఫ్ వన్ కెన్ రికగ్నైజ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ దాట్ ఇట్ ఈస్ డ్యూ టు ది ఆత్మస్వరూప అండ్ దెన్ టాక్ ఆఫ్ యూ అండ్ మీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆత్మస్వరూప హీ విల్ బికమ్ ఎ జ్ఞాని.
0: ఇంకా ఇట్టి జ్ఞాని సతతం అనగా సర్వకాలములు ఎందుకూడను ఏకధారగా దైవము యొక్క చింతననే తాను తలుపుతుంటాడు కాని అన్ని చింతలు తాను తలపడానికి పూనుకోడు. ఏ కార్యము చేసినా లేక ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు ఎందు తాను కాలుడుతాడు కాని అన్ని కర్మలుగాని అన్ని కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు.
1: సచ జ్ఞాని, a wise person like that, always and continuously will be thinking only of God. He cannot think of anything else other than God. Although he is involved in doing things in this world, attending to worldly matters, he will only be doing such work in terms of God and with God in his mind. He cannot really think of anything else.
0: దీనికి రాధా భక్తి ఇదికి సరియైనటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది.
1: For this situation, the devotion exhibited by Radha is fitting and is like what we have now described.
0: అయితే ఈ రాధా భక్తిని మనం అనేక రకములైనటువంటి ఆపోహలతో దీనిని భారతీయులు అనుభవించుకోవటానికి ప్రయత్నం సల్పారు. కానీ ఇట్టి ఆపోహలకు కానీ ఇట్టి అపకీర్తులకు కానీ ఈ రాధ తత్వాన్ని వినియోగించుకోవటంలో ఏమాత్రం కూడా అర్థం లేదు.
1: Our countrymen have understood what is Radha Bhakti in many wrong ways. They have formed wrong impressions. There is no room for such wrong impressions in regard to Radha Bhakti.
0: Radha anaga oka stree ani kaani aame yokka pavitramainatundi yokka tattvamu oka prema margamunandu pravahinchinatundi ga gaani manam bhavinchukovatam kudanu oka porapatu.
1: To regard Radha as the name of a particular woman, or that her devotion took the line of human love, these things are not appropriate and correct.
0: Bhagavad drishti yandu stree purusha bhedamulaku yematram kudanu sthanam ledu. Anduvalane Naradudu kudanu elabde puman ichcha bhavati atmaramo bhavati tapto bhavati matto bhavati ani aneka rakamulaga tanu varninchinadu. Anaga ikkada stree purushudu aneetundidi kaakunda kevalam jeevatattvanni maatrame tanu varnistu vachadu.
1: In God's vision, there is no distinction like man and woman. Man and woman stand on the same footing so far as God's vision are concerned. That is the reason why Narada, in so many ways, described only the jeevatattva. He made no reference to whether one is a woman or a man.
0: Ee yokka bheda bhavamulu dehamulaku maatrame sambandhinchinatvanti kaani ee jeevatattvamunandu aatma pragnayandu itti bhedamulaku ee maatramu sthanam undadu.
1: These differences are related only to the body. These differences have no place whatsoever when you talk of the jiva or when you try and understand what atma is.
0: Atma varaku kani jivam varaku kani manam ponakkaraledu. Nitya jeevitam lopala aakali dappulu kopamu taapamu dukkamu ityadi gunamulu kudanu varu anubhavistunnaru veeru anubhavistunnaru. ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకునలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకొని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖం లేకుండా మాత్రం పోవలేదు.
1: We don't have to go so far as jiva and atma to recognize that this distinction between man and woman is very superficial. Even in our daily life, everyone feels hungry. Everyone feels thirsty. Everyone feels angry. Everyone feels jealousy. Men and women experience all these things in the same manner. There may be minor differences, like women, when they become angry, they cannot bear it and they may shed tears. But men, when they get any of these excited feelings, they will have it in themselves and they may hide the feeling. That is only difference.
0: Kanukane మన ప్రవర్తనలు కొంచెం ప్రదర్శనంగాను నిదర్శనంగా కనిపించవచ్చునే కాని ఉన్నటువంటి యొక్క తత్వం లోపల యథార్థం ఇరువురికి కూడాను ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అవర్ ఎక్స్టర్నల్ కాండక్ట్ మే షో సమ్ డిఫరెన్స్ ఇన్ ఎగ్జిబిషన్ ఆర్ ఇన్ షోయింగ్ అప్, బట్ ట్రూలీ వెన్ వీ టేక్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ ది సేమ్ ఫర్ బోత్ కేటగిరీస్.
0: అదే విధముగానే ఈ రాధా భక్తి ఎందుకు కూడాను ఒక పవిత్రమైనటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి పూనుకోవాలి, కానీ ఆమె యొక్క తత్వమును ఏదో ఒక అపార్థములో మనం వినియోగించుకుని ఆమె మార్గమును మనం కొంతవరకును దూషించడానికి కూడా పూనుకోవటం చాలా పాపం.
1: వీ షుడ్ దేర్ ఫోర్ టేక్ దిస్ డివోషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ రాధా యాజ్ సంథింగ్ సేక్రెడ్, యాజ్ సంథింగ్ డిస్టింక్టివ్. బట్ టు అట్రిబ్యూట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ రాధ భక్తి ఈస్ డూయింగ్ క్వైట్ రాంగ్ థింగ్స్.
0: ఇది సర్వార్పితమైనటువంటి యొక్క చిత్తముతో తాను కేవలం కృష్ణుని యొక్క హృదయమునందు హత్తుకుని పోయి ఉన్మత్తురాలిగా అయిపోయి తాను పవిత్రమైనటువంటి యొక్క జీవితమును అందులో అంకితం పరుచుకుంది.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంటైర్ అండ్ కంప్లీట్ సరెండర్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ దేర్ బై ఇంప్రింటింగ్ హర్ సెల్ఫ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ కృష్ణ. దేర్ బై షీ హాస్ మేడ్ హర్ లైఫ్ సేక్రెడ్ అండ్ షీ హాస్ మేడ్ ఇట్ కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ.
0: ఇట్టి అర్పితమైనటువంటి యొక్క చిత్తములు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనప్పటికీ రాధా అనేటువంటి పేరు ధరకు సంబంధించినటువంటిదే కాని ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు.
1: సచ్ సరెండర్డ్ మైండ్, దిస్ ఆస్పెక్ట్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్. రాధా ఈస్ ది నేమ్ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ అండ్ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ది సెక్స్.
0: అందులో ఈ ధర యొక్క స్వరూపమే రాధ యొక్క ఆకారం.
1: హియర్ దిస్ ధర, the form of this is the form of Radha.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం మనం తెలుగులో చెప్పినా కానీ ఇంగ్లీష్ లో చెప్పినా ఎట్టి భాషల ఎందైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి.
1: There is a small example for this. Whether you mention it in Telugu or whether you mention it in English or in any other language, some sounds have to come together in order to make a word.
0: దీనికి రాధ అనేటువంటి దానికి నాలుగు అక్షరాలుగానే మనం తీసుకుందాం.
1: వి షల్ టేక్ దిస్ వర్డ్ రాధ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫోర్ లెటర్స్
0: ఆర్ ఏ టి ఏ. ఇది పెట్టినప్పుడు రాధా అని అయిపోయింది.
1: When we have these four letters R, A, D, A and put them in that order, it becomes Radha.
0: ఇప్పుడు ఆర్ నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థమవుతుంది.
1: When we commence reading this with the letter R, we understand that it signifies Radha.
0: ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది.
1: When we start from A and read the letters, it would read as Aadhar.
0: D నుంచి మనం ప్రారంభమైనప్పుడు ధార్ అవుతుంది.
1: If we start with the letter D, it becomes Dhar.
0: ఇంకొక ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆరాధ్ అయిపోతుంది.
1: If we start from the another A, it becomes Aarad.
0: కనుక రాధకు ఆధారము ధార ఆరాధనే రాధ అన్నారు.
1: Therefore, the basis for Radha is Dhara and Aarad. Dhara and Aarad constitute the basis for Radha.
0: Kanuka Dhara Aaradhane Radha yokka aadharamu annaru.
1: Dhara and Aaradha are the basis for Radha.
0: Anaga sarvada sarvakaleshu sarvatra harichintanam. Sarva pradeshamulu yendu kudanu sarva kalamulu yendu kudanu taanu nirantaramu aaradhana salpukotame Radha yokka lakshanamu annaru.
1: The meaning of this is, at all times, at all places, and under all circumstances, Radha is simply thinking of Aradhana or thinking of Hari.
0: Kanuka, itti prayatnaniki evaru poonukuntaro, varu andaru kudanu Radha yokka tattvamunaku chendinatuvanti vare.
1: All persons who make such an attempt, who decide to make such an attempt, they belong to this group which will be termed as Radha.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో సూక్ష్మమైనటువంటి మనస్సుతో కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సచ్చింతనలో సత్సంగములలో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనర్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Which, however, means that if you want to enter this sacred thought with your gross body, with your subtle mind and with your heart, you must make a full attempt joining good company and thinking of good things and always engaging yourself in good ideas.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example for this.
0: ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది.
1: There is a clock there in front of you.
0: అందులో మూడు పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ఇండికేటర్స్ మూవింగ్ ఇన్ దట్ క్లాక్.
0: అందులో ఒకటి సెకండ్లదని, రెండవది నిమిషములని, మూడవది గంటలు అని.
1: వన్ ఇస్ ఎ సెకండ్ హ్యాండ్, అనదర్ ఇస్ ఎ మినిట్ హ్యాండ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ ఎన్ అవర్ హ్యాండ్.
0: అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరగా తిరుగుతూ వస్తుంటుండాలి వేగంగా.
1: ది సెకండ్ హ్యాండ్ హ్యాస్ టు గో అరౌండ్ వెరీ ఫాస్ట్.
0: ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి.
1: As the second hand goes round very fast and covers a large area, the minute hand moves comparatively slowly and moves only through one division.
0: అనగా సెకండ్ ముళ్ళు 60 ఇండ్లు తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లుకు మాత్రమే తిరుగుతా ఉంది.
1: Which means, as the second hand covers 60 divisions, the minute hand will cover only one division.
0: Aithe ee nimishamulu yokka mullu 60 inlu tiriginappudu gantala mullu okka illuku maatrame cheruthundi.
1: When the minute hand moves and covers 60 divisions of itself, then the hour hand will move through one division.
0: Aithe second mullu nimishamulu mullu tiragatam manaku kanipistundadi kaani ee gantala mullu tiragatam manaku emaatramu kanipinchatam ledhu.
1: We are able to see with our eyes the movement of the second hand, the movement of the minute's hand, but the movement of the hour hand is so that we cannot see it with our eyes.
0: Aithe yedi kanipinchatam ledo yedi kadalutunnattuga manaku gocharinchatam ledo danini aadharam chesukoni ee second la mullu minute mullu manaku oka avasaramaindi kaani ee gantala mullle lekapothe ee nimishamulla mullu second mullu manaku anavasaram.
1: But what you cannot see visibly and what is so slow that you don't perceive it, that is the more important thing. It is only in respect of the hour hand that any importance comes to the minute hand or the second hand. If we have no hour hand, what use is it to have a second hand and a minute hand?
0: Ade vidhamugane mana yokka sthoolamainatvanti yokka dehamu aneka rakamulainatvanti karmalanta chestundadi, idi second mullu vantidi.
1: In the same manner, like this analogy, our body, this gross body, is doing all kinds of things and engaging itself in different kinds of work. It's like a second hand.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమైనటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది.
1: After doing a considerable amount of sacred task by this gross body, this subtle mind will be able to move a little.
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణదేహమైనటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది.
1: After this subtle mind has engaged itself in many good tasks, then this causal body, what you call the sacred atma inside you, that will move by a little.
0: Aithe ee yokka sukshmamainatundi yokka manasu sthoolamainatundi dehamu karana deham nimittame yerpadinatundi ve kaani karana dehame lekapothe ee sthoola sukshmamulu manaki ee maatram kudunu nirupayogame.
1: We have to recognize here that the gross body and the subtle body have purpose of serving only the causal body. If there is no causal body, there is no use having this gross body and the subtle body. They exist for the causal body.
0: Kanuka manamu ee yokka karanamunu lakshyamunandu unchukoni ee sthoola sukshmamulanu pavitramainatundi margamunandu praveshimpa chesinappudu manamu karana sthanam anetundi yokka aatma sthananni manamu sulabhanga andukovataniki avakasam untundi.
1: We have to bear in mind as the most important thing this causal body. This is our objective. Then allow the gross body and the subtle body to take part in various actions and sacred tasks. It is only then that we will be able to render our atma, which is the causal body, a good service.
0: Idi tana bimbamu pratibimbamulo leenamu kavatam anetundi oka rahityam ani cheppadaniki veelu kaadu.
1: It's not possible to say that the object and its image will come together.
0: ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనము అని చెప్పవచ్చును కాని ఇది ఒక సార్థకమని కాని లేక రాహిత్యమని కాని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot justify this by saying that the two things become one. We will have to state and interpret it by saying that it goes back to the original source from which it has come.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
1: There is another example for this.
0: ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటది.
1: We know that the ocean is a very vast one.
0: అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటది.
1: On another side, we may see a small tank is full of water.
0: ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటది.
1: On another side, we may see that there is an enormous amount of water flowing.
0: ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంకులో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లకు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికి ఆ సముద్రమే ఆధారం.
1: ఇన్ అవర్ హౌసెస్ వీ మే ఫైండ్ వాటర్ ఇన్ ది ట్యాప్స్, వీ మే ఫైండ్ వాటర్ ఇన్ ఎ వెల్. ఆల్ దిస్ ఇస్ వాటర్, బట్ ఫర్ ఆల్ దిస్ వాటర్ ది ఒరిజినల్ సోర్స్ ఈస్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్.
0: అయితే ఆ యొక్క సముద్రపు నీరు ఈ ట్యాంకులకు ఈ రివర్లకు ఏ రకంగా వస్తుందాది అని మనం విచారణ చేసినప్పుడు అదే మనకు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
1: బట్ వెన్ వి ట్రై అండ్ ఫైండ్ అవుట్ హౌ దిస్ వాటర్ ఫ్రమ్ ది ఓషన్ ఇస్ కమింగ్ ఇన్ టు దీస్ వేరియస్ కంటైనర్స్, దాట్ విల్ గివ్ అస్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది ప్రాబ్లమ్ వీ హావ్ పుట్ అవర్ సెల్ఫ్స్.
0: ఈ సముద్రము పైన సూర్యుని రశ్మి పడి తద్వారా అది ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి.
1: When the sun's rays shine on the water of the ocean, that is converted into vapor. The vapor rises and clouds are formed. The clouds then give rise to rain. The rain gives rise to various rivers. These rivers go and give us the necessary water.
0: కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రంలోనే లీనమైపోతున్నాయి.
1: These rivers flow and flow in a large measure, but ultimately they will all go and join the source, the ocean.
0: దీనిని మనం పురస్కరించుకొని ఈ సాగరమే ఈ సముద్రమే అనుగ్రహము.
1: in this context, we shall have to understand that this ocean is the grace or anugraha.
0: ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములు అనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి.
1: When we are able to spread our intelligence which is like the sun's rays on this ocean of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor.
0: ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి యొక్క మేఘములుగా తయారైపోతున్నాయి.
1: This vapor of ideas gets converted into the clouds of truth.
0: ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి.
1: Out of these clouds of truth you get rain in the form of drops of prema.
0: ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి.
1: These drops of prema, like the drops of water, they join together and begin to flow, the river of ananda flows.
0: ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమునకు ప్రేమ బిందువులే ఆధారము.
1: The origin for this flow of ananda is in the drops of prema.
0: ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యం అనేటువంటి మేఘములే.
1: The origin for these drops of prema are the clouds which we have represented as the truth.
0: ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి.
1: For the clouds of truth, the origin is the ideas, the vapor that has been ideas formed by our intelligence.
0: ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే.
1: The basis for this vapor is the ocean of anugraha.
0: అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
1: Starting from this ocean of anugraha and taking so many different forms, ultimately ananda flows as a river back to the ocean of anugraha.
0: Aithe samudram neeru uppuga unnadi, nadi neeru tiyega untundadi, ee bhedam ekkada vachinadi.
1: But the water from the ocean tastes saltish, whereas the water from a river is sweet. Where from has this difference come?
0: ఈ సముద్రము నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటాది. దీనినే శాస్త్ర జ్ఞానము అన్నారు.
1: When we get the water from the ocean directly and taste it, it looks saltish. This would be referred to as the knowledge which you have obtained from reading శాస్త్రస్.
0: కానీ ఈ నది రూపకంగా వచ్చి రూపమును రుచిని కూడా మార్చుకుని జీవులకు ఆనందం అందించేటువంటి యొక్క స్థితిని అనుభవ జ్ఞానము అన్నారు.
1: బట్ ది వాటర్ దట్ ఈస్ కమింగ్ త్రూ ది రివర్, ఇట్ హ్యాస్ చేంజ్డ్ బోత్ ఇట్స్ టేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫార్మ్. దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ వీ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది రివర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ విజ్డమ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుక శాస్త్ర జ్ఞానము కంటే అనుభవ జ్ఞానము అత్యవసరం.
1: Therefore, more than the wisdom that you can get by reading శాస్త్రస్, the wisdom that you can get out of your own experience is essential.
0: ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠానపరచి తద్వారా మన హృదయ స్థానమునకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతుంటుంటాది.
1: The knowledge that you acquire from reading శాస్త్రస్, if you can change it by the processes of your experience, by putting things that are told in శాస్త్రస్ into practice, taking it into your heart, you can change that knowledge into the knowledge of ananda.
0: ఈ బుక్ knowledge అనేటువంటిది మనకు ఎనర్జీగా మారిపోతుంటది. కానీ అనుభవ జ్ఞానం అనేటువంటిది ఎనర్జీగా మారిపోతుంటది.
1: This knowledge which you obtain from books, the book knowledge will take the shape of energy. On the other hand, the knowledge which you have got as a result of your experience will give you energy.
0: ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎనర్జీనే ఉంటుండాలి కానీ ఎనర్జీ లేదు.
1: Because in young people, this idea of putting things into practice does not exist. What you see in you is energy. There is no energy.
0: నిజముగా గుండుకు కొడితే గుండెనా పగిలిపోవాలి కానీ మీకు దెబ్బ తగలకూడదు. అటువంటి కఠినమైనటువంటి యొక్క స్థితిని ఈ వయసులో ఉండేటువంటిది, అలాంటి యొక్క స్థితిని ఈనాడు మీరు ఎంత బలహీనులుగా ఉంటున్నారనేది చెప్పడానికి వీలు కాదు.
1: ట్రూలీ ఇఫ్ యు గో అండ్ హిట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్ దట్ పీస్ ఆఫ్ స్టోన్ షుడ్ బ్రేక్ యూ షుడ్ నాట్ బి హర్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ to see you in such a weak condition it is not possible really to estimate how weak you are these days
0: ee balaheenata kuda nu oka aadarshanni andistunnanu
1: there is also one small example to explain to you this weakness
0: manchi balavantuduga kanipistuntadu manishi kaani atani mukku paina edaina chinna doma okka thuri valina okka thuri atlantadu rendo thuri tirigi vachi valina rendo thuri chaala gattiga antadu మూడవ తూరు అనేటప్పటికీ దాంతో ఇంకా ఫైట్ చేస్తాడు. ముక్కు పైన చిన్న దోమ వాలేటప్పటికీ తాను భరించుకోలేనంత బలహీనుడుగా తయారైపోతున్నాడు ఈనాటి యువకుడు.
1: మ్యాన్ అపియర్స్ వెరీ స్ట్రాంగ్ అవుట్వర్డ్లీ. ది యంగ్ పీపుల్ టుడే ఆర్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ ఎ మస్క్విటో కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ దర్ నోస్ ఫర్ ది ఫస్ట్ టైం దే జస్ట్ ట్రై టు డ్రైవ్ ఇట్ అవే. ఫర్ ది సెకండ్ టైం ఇఫ్ ఇట్ కమ్స్ అగైన్ దే హిట్ ఇట్ హార్డ్. For the third time, if it comes again, they cannot bear it and they begin to fight with it. This is the strength which young people today are exhibiting.
0: కానీ ఇట్టి మన దేహ బలములు కాని ఇట్టి మన ఇంద్రియ బలములు కాని నిజ బలములు కానేరవు. మనోబలమే ప్రధానమైనటువంటి బలము. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం.
1: But the strength of your body or the strength in your limbs, this is not the true strength. It is the mental strength that it is true strength for you. In order to promote the strength of your mind, you also have to develop the strength of the divine strength of God in your own mind.
0: Meeku King Kong vishayam meeku telise undetundi. Atanu okka chetito chakkaga speed ga vastunnatundi kaaranu kuda nu taanu nilabetteyatundi shakti kaliginatundi vaadu. Kaani kattagadapadaku aa King Kong yokka maranam ekkadi erpadindante kaaru kindane padi chachipoyadu. Car accident lo poyadu.
1: You know the story of King Kong. King Kong was so strong that he used to stop a car which was in its full speed. But the death of that King Kong came about in a car accident under a car.
0: Kani karunu nilabettagalignadu kani car kinda matram padi pranamunu nilabettukolekapoyadu.
1: He could stop a car. But once he was under the car, he could not save his own life.
0: Deeniki King Kong de inkoka udaharanam.
1: There is one other example from King Kong.
0: Atanu nityamu aneka rakamulainatundi padarthamulu bhujinchi dinamunaku 20 o 25 gudlu kudanu tineetundi vaadata tellavari taanu oka road lopala exercise cheskodaniki parigetteetundi vaadata.
1: King Kong every day for acquiring strength used to eat many things. He used to eat 20 to 25 eggs every day and he used to run on the road with a view to give physical exercise to his body.
0: Atani peru eruganetundi bharatiyudu undadu.
1: There is no Indian who is not aware of the name of King Kong.
0: King Kong maha balavantudu ani andari notlo kuda nu vaagutu poyadu.
1: Everyone says that King Kong is a very strong person.
0: ఒకనాడు ఏమైపోయింది తాను ఏదో ఒక రోడ్ లోపల తాను కొంత రన్నింగ్ రేస్ అనగా పరిగెత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆనాడే ఒక పాలమ్మేటువంటి ఒక యువతి ఆ రోడ్ లోపల తన తలపైన పాలబుట్ట పెట్టుకుని ఎక్కడో ఒక పల్లెకి వెళుతూ ఉండేది.
1: వన్ డే దిస్ కింగ్ కాంగ్ వాజ్ రన్నింగ్ ఆన్ ది రోడ్ విత్ ఎ వ్యూ టు గివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు ది బాడీ. అట్ దట్ టైమ్ వన్ ఉమెన్ హూ వాజ్ సెల్లింగ్ మిల్క్ was having the milk on her head and she was moving on that road.
0: అప్పుడు ఇతని రూపము చూచింది. ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కనిపించినట్టుగా తన దేహము ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలుగా కనిపించింది.
1: She looked at the body of this person. Since he was not wearing any banyan or clothing, she had a feeling that the body was made up of pieces of lumps of dung. And they were in such an awful shape that she thought the body composed of various lumps.
0: ఈ యొక్క రూపమును చూచి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది. గట్టిగా నవ్విందట ఆమె.
1: When she saw King Kong's form, she could not control her laughter. She laughed very loudly.
0: ఆమె నవ్వేటప్పటికి King Kong కు కోపం వచ్చింది.
1: When she laughed, King Kong became very angry.
0: కోపం వచ్చి ఆమెను అనేక రకములుగా కూడా చీవాట్లు పెడుతూ వచ్చాడు.
1: కింగ్ కాంగ్ బికేమ్ యాంగ్రీ అండ్ హీ వాజ్ అబ్యూసింగ్ హర్ అండ్ టెలింగ్ హర్ వేరియస్ థింగ్స్ లైక్ దాట్.
0: అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింగ్ కాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడు అయిపోయినావా నువ్వు అనిందట.
1: షీ దెన్ సెడ్ I was under the impression that King Kong is a very strong man. What is the use of your strength? Evidently you are so weak that you cannot even stand the laughter of a woman.
0: Kanuka mana yokka balamulu ekkada kanipistuntayante ilanti dantlo kanipistuntayi. Manam indriya nigraham lenatvanti yokka deha balamulu kevalam oka pashu balamule kaani nija balamulu kaadu.
1: Our strength or weakness becomes obvious and evident in such matters. What is the strength which one has if one cannot control his own emotions and organs? That kind of strength which is only in one's limbs is like the strength of an animal.
0: కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం.
1: Today our efforts should not be directed merely towards making our body strong. Our efforts should be directed in making our mind strong.
0: ఏ కించిత్ విషయాలకు కూడాను మనం ఉద్రేకపడటమో లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాచకపరచటమో ఇలాంటి దీనికి మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది.
1: వీ షుడ్ నాట్ undertake to do things which will cause excitement. We should not enter into anarchic behavior by looking at small things. Man, if he indulges in such things, he creates disgrace to himself.
0: Nijamuga manamu vidya nerchukotamani kani leka nigraham chesukotam aneetvanti dantlo kudanu chaala konni soochmamainatundi margamulo manam parichinchukovalsi vastundi.
1: Truly, either in learning and getting education or in getting the ability to control ourselves, we shall have to adopt very fine methods and fine paths.
0: Kanuka mana yokka nigraha shakti gaani mana yokka bhavam yokka shuddhi gaani ye reetiga manam parichinchukovali ani kudunu manam vicharana salpali.
1: We should also make an inquiry, how are we to assess and how are we to examine the extent of control we have over our own senses, the extent of purity of mind which we have.
0: ధర్మరాజు కథ ఇందులో ఒక చిన్న ఉదాహరణంగా చెప్తున్నాను.
1: ది స్టోరీ ఆఫ్ ధర్మరాజు విల్ నౌ బి మెన్షన్డ్ యాజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: ధృతరాష్ట్రుడు ఈ యొక్క ద్రోణాచార్యుని దగ్గర ఈ అందరి పిల్లలు కౌరవులు పాండవులు కూడాను విద్యను గడిపేటువంటి నిమిత్తమై అక్కడ చేర్చాడు.
1: ధృతరాష్ట్ర విత్ ఎ వ్యూ టు గివ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్చరీ హీ హ్యాడ్ ది కౌరవస్ అండ్ ది పాండవస్ జాయిన్ ది గురు ద్రోణాచార్య.
0: ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడాను నేర్పుతూ వచ్చాడు. కాని మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు ఈ కౌరవులు ఈ గురువు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలములకే అప్పచెప్పుతూ వచ్చారు.
1: దిస్ గురు ద్రోణాచార్య వాస్ టీచింగ్ దెమ్ వెరీ మెనీ థింగ్స్ అండ్ దీస్ కౌరవస్ అండ్ ది పాండవస్ వర్ లర్నింగ్ త్రూ అవుట్ ది డే అండ్ బై ది టైమ్ ది ఈవినింగ్ కేమ్ దే వర్ ఏబుల్ టు రిసైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే హావ్ లెర్న్డ్.
0: ఒకనాడు శాంతమును గురించి అనేక రకములుగా ఉపమానములతో బోధించుతూ ఈ శాంతము మానవునికి చాలా అవసరము అని కూడాను తాను చెప్తూ వచ్చాడు.
1: వన్ డే ది గురు వాస్ టీచింగ్ అబౌట్ పీస్ అండ్ హీ సెడ్ దట్ ఫర్ మ్యాన్ దిస్ ఐడియా ఆఫ్ పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. హీ వాస్ టీచింగ్ అబౌట్ బీయింగ్ పేషెంట్ అండ్ నాట్ getting excited easily with regard to one's own sensory feelings. And he said, for man, patience is something very important and essential.
0: Aithe ee dharmajudu matramu ee paatamunu 3 dinamulu 4 dinamulu ainappatikini aa yokka guruvunuku appa cheppaledu.
1: However, one dharmaja, even though 3 or 4 days had gone, he would not come back to the guru and tell him what he has understood about the necessity for patience.
0: Okanaadu akkada dhrutarashtrudu vachi naa pillalandaru etla untunnaru ani vicharistu vachadu. Andaru chakkaga nerchukuntunnaru dharmajudu maatramu anta chakkaga churukuga nerchukovatam ledu ani ee yokka guruvu athaniki complaint chesadu.
1: At that time dhrutarashtra came and made inquiries of the guru, how are all the children getting on? How are they learning their lessons? The guru replied that all of them are doing very well, but Dharmaja is not catching up and he is not giving his lessons properly.
0: Aithe Dhritarashtra cheppadu. Itanu in munmundukanta kudano bhajyatalanta vahinchavalasinatundi vaadu. ఇలాంటి పెద్దవాడైనటువంటి ధర్మజుడే ఈ విధముగా విద్యలందు ఎనుకబడినా చాలా కష్టం ఏర్పడుతుంది. కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీజు చేయమని చెప్పని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్లాడు.
1: ధృతరాష్ట్ర దెన్ టోల్డ్ ది గురు దట్ ధర్మజ ఈస్ ది ఎల్డెస్ట్, హీ విల్ హ్యావ్ టు టేక్ అప్ మచ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్. ఇఫ్ ఎ పర్సన్ లైక్ దాట్ హూ హ్యాస్ టు అండర్ టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ హీస్ బ్యాక్వర్డ్ ఇన్ ది క్లాస్, దెన్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్. యూ దేర్ ఫోర్ ఎంగేజ్ హిమ్ స్పెషల్లీ, టేక్ సమ్ స్పెషల్ క్లాసెస్ అండ్ సీ దట్ హీ కమ్స్ అప్ టు ది ప్రాపర్ లెవెల్, హీ టోల్డ్ ది గురు అండ్ వెంట్ అవే.
0: అయితే ఈ యొక్క ధృతరాష్ట్రుడు చెప్పటం చేత ఈ గురువునికి మరింత ధైర్యం కలిగి అతన్ని అనేక రకములుగా శిక్షించడానికి కూడా పూనుకున్నాడు.
1: బికాస్ ధృతరాష్ట్ర టోల్డ్ హిమ్ సో, ది గురు గాట్ మోర్ కరేజ్ అండ్ హీ వాంటెడ్ టు పనిష్ ధర్మజ ఫర్ హిస్ స్లాక్నెస్ అండ్ బ్యాక్వర్డ్నెస్.
0: ఎంత చెప్పినప్పటికీ నీ పాఠం అప్పచెప్పలేదు. ఒకనాడు ఏం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ధర్మజుని అనేక రకములుగా కూడా కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడా నువ్వు వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు, అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు.
1: వన్ డే హీ ఫౌండ్ దట్ ధర్మజ వాజ్ నాట్ లెర్నింగ్ ది లెసన్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్, సో హీ వాంటెడ్ టు పనిష్ హిమ్. హీ బ్రాట్ ఎ కేన్ అండ్ బీట్ హిమ్ ఆన్ హిస్ హ్యాండ్ అండ్ దేర్ వాజ్ బ్లడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బీటింగ్ ఆన్ ది హ్యాండ్. The teacher took the cane and gave him further beating in the place where there was blood. Then Dharmaja said, I am sorry, I am not able to learn. Even now, I have not learnt the lesson.
0: Anaga, Dharmajunu nerchukuneetuvanti yokka shantham elantidante, enni dabbalu kottina, enni rakamulugaina unnapudikini, taanu chelinchinatuvanti manase shantham ani taanu gurtinchukunnadu kaani, cheppina paatamunu appajeppatam shantham kaadannadu. Adi kevalamu, adi okka baakshyamainatuvanti chaduvu kaani, నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరుచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు.
1: When Dharmaja said, in spite of receiving several beatings, that he has not yet learnt the necessary patience, what he meant was that in practice he has not acquired the necessary patience as yet, and he has not learnt the lesson in practice. It is not a question of learning the lesson and repeating the lesson to the teacher. But Dharmaja, while receiving these beatings, said he has not yet learnt the lesson because he can be patient for any number of more beatings.
0: Manamu vidyalanaga itti hrudayasthanamunaku chercheetvanti vidyalu vidyalanu cheppavochunu kaani ee naati pillalanta kudanu parikshalu vastunnayante ee pustakamlo unnatvanti vishayananta తలకు చేర్చుకుని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్ లేకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్ లో గుమ్మరించి ఎంప్టీ తలతో ఇంటికి వస్తుంటున్నారు.
1: ట్రూ లెసన్స్ ఆర్ దోస్ లెసన్స్ విచ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఇన్ టు అవర్ హార్ట్ ఇన్ దిస్ మేనర్. బట్ టుడే స్టూడెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్స్ దే టేక్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్స్ ఫ్రమ్ దేర్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ దే గెట్ హెడేక్. They go into the examination, they vomit out whatever they have taken into their head and come back with an empty head to the home.
0: Examination ayipoyina tarvata okka question ki emaina ye pillavadaina answer cheppetunte vaadu unnada? Evvadu cheppaledu.
1: After the examinations are over, you don't find any student. There is not one who can give an answer even to one question.
0: Ilanti chaduvulu mana bhavishyattulo ye karyamulu cheyagalavu, ye yokka vishayanni manam sadhinchagalamu? సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలం?
1: దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ హెల్ప్ ఇస్ ఇట్ గోయింగ్ టు గివ్ అస్ ఇన్ ఫ్యూచర్? వాట్ టాస్క్ విల్ ఇట్ ఎనేబుల్ అస్ టు అండర్టేక్ ఇన్ అవర్ ఫ్యూచర్ లైఫ్స్? వీ హావ్ సింప్లీ పోర్డ్ అవుట్ వాట్ ఎవర్ వీ హావ్ రిసీవ్డ్ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. వీ హావ్ కమ్ బ్యాక్ క్వైట్ ఎంప్టీ. సచ్ ఎన్ ఎంప్టీ హెడ్, హౌ కెన్ ఇట్ హెల్ప్ యూ టు ఫేస్ ఎనీ టాస్క్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్?
0: మన విద్యను తలకు చేర్చుకోకూడదు, హృదయానికి చేర్చుకోవాలి. హృదయం అనేటువంటిది కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ నెగిటివ్ గానే నిలిచిపోవాలి.
1: This education should not be taken into your head. It should be taken into your heart. Our heart must become like a negative, a photographic negative. From that negative, you can make any number of positive prints. Whenever you want a positive print, you must be able to get a print from this negative of the education in your heart.
0: Vidyarthulara, migilinatvanti mee yokka vidyalayandu, mee hrudaya sthanam aneetvanti yokka negative ga tayar chesukokapoyina, edo anta tondara emi ledu. Kani, ee nela dinamulu kudanu, meer andukuneetvanti vishayalanu, hrudaya sthananiki chertukondi. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతోపల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు.
1: స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ యు డూ నాట్ టేక్ అదర్ ఎడ్యుకేషన్ విచ్ యు మే బి రిసీవింగ్ అట్ అదర్ టైమ్స్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఎ photographic negative, at least the education that you are receiving during this 1 month, you take it into your heart and make it a photographic negative. And you should regard your future life as sacred. Take what is being taught to you here in a friendly manner. It will be helpful to you and you will then become good citizens who will be able to resuscitate the traditions of our country.
0: ఇంకా ఈ లోకపు విద్యలను గురించి మనం చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. కారణమేమనగా మీరు హృదయానికి కూడా చేర్చుకున్నా ప్రయోజనం లేదు, తలకు చేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఎగ్జామినేషన్ హాల్ లోపలనే టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చూసి రాస్తున్నారు. ఇంకా ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడా నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువువలే.
1: There is no use, there is no purpose now on expatiating in regard to the kind of worldly education you are getting today. That education is going into your head and you are using a number of textbooks to learn whatever you learn in your head. You are relieving yourself of it in the examination hall. And in the examination hall, you are also taking textbooks and copying out of that. What is the purpose of spending any time in discussing the merits of such education? The education which you have to receive should be the education of the heart. What is the use of learning so many things if it is only to die? You must learn the secret of your death.
0: Govind.

0: ప్రేమైన విద్యార్థులారా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాకా డబ్బుకై యుద్ధము చేయచు, కాలము వ్యర్థము చేయగనేరా.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ You go on struggling for money, money alone. Why should you waste your time like that?
0: Prema Swarupula.
1: Embodiments of love.
0: Yeddi cheyavalino, adi cheyaka, anavasaramainatuvanti vishayamlo palgoni, kalamunu, karmanu, kartavyamunu vyartham cheyatam manchidi kadu.
1: We are not doing today what we are supposed to. But on the other hand, we get involved in those activities. Thus we waste our time and also get our human activity wasted.
0: Kalamu pavitramainadi, sthiramainadi, shashvatamainadi.
1: The time is table, it goes on moving, passing off, but yet it stands as the witness.
0: Time waste is life waste. Meeru vidyarthulu,
1: you are the students.
0: Meerina variki nayakudu kavalsinatuvanti varu.
1: You are to be the future leaders to the rest of the people.
0: కోరికలు ప్రతి మానవునికి ఉన్నవి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఎ డిజైర్, నో డౌట్.
0: కానీ వాటిని అదుపులో ఉంచుకోవటం విద్యార్థుల యొక్క కర్తవ్యం.
1: బట్ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు హ్యావ్ సీలింగ్ ఆన్ దేర్ డిజైర్స్.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటం విద్యార్థుల యొక్క పద్ధతి.
1: It is expected of you to have a ceiling on your desire. This is the procedure expected of you.
0: Korikalu oka dani tarvata okati anekamuga vastunnayi.
1: Desires go on increasing one after another.
0: Ee vachetuvanti korikalanu adupulo unchukotamu vidya yokka pradhana lakshyam.
1: It should be your aim to control your desires. As they go on increasing day by day, you should control them.
0: Pit anetuvanti padam nunchi vachinatuvanti de vidya.
1: The term vidya is derived out of its original term vit.
0: Vit anga velugu.
1: Vit means effulgence, light.
0: Anaga velturu manaku andistundi.
1: Is the one that sheds light.
0: ఎక్కడ మనకు కొన్ని చిక్కులు ఉంటుంటారో అక్కడంతా కూడా మనకు దారి చూపుతూ వస్తుంది.
1: The light shows you the path, the way. Wherever there is darkness, you'll be able to move ahead with the help of light.
0: కనుక విద్యార్థులారా, మీరు ప్రతి వారికి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Therefore, students, you should be an example. You should be ideals to the rest of the society.
0: Ideal boys ga tayaravutarani minta premato mimmu penchutunnamu.
1: You have been brought up with all the tender love and care so that you will be ideals.
0: Lekapothe baita pradeshamlo vidya samstari endu prati darikini dhanamu dhanamu dhanamu.
1: You know, in the outside world, how students have to spend money.
0: Kani mana vidyarthulendu okka naya paisa kudanu impuchukotam ledu.
1: But in Sri Satya Sai University, not even single paisa is collected from students.
0: Vidyarangam nandu kani నీటి రంగమునందు కాని వైద్య రంగమునందు కాని ఎట్టి ఆదాయము మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాఫిట్ ఆర్ మనీ మేకింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్.
0: పిల్లలకే మేమే ఇస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ టు అవర్ స్టూడెంట్స్.
0: కానీ ఏమీ లేని పిల్లలకు కూడా మేము అన్ని విధములుగా సహాయం చేసి వారికి తోడ్పడుతున్నాము.
1: ద పూర్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: కానీ ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే మీరు నిజమైనటువంటి విద్యార్థులు అవుతారు.
1: యూ విల్ బి ట్రూ స్టూడెంట్స్ ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ.
0: విద్యార్థులు నాకు పిల్లల వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ భగవాన్.
0: విద్య మీ యొక్క ప్రాపర్టీ.
1: విద్య, ద ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ ప్రాపర్టీ.
0: ఎడ్యుకేషన్ అనగా కేవలము ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మానవత్వమును పోషించుకోవటం, మానవత్వాన్ని జీవితానికి హెల్ప్ చేయటము, అంత మాత్రమే విద్య యొక్క సహాయం అని మీరు భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్ ఆర్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: విద్య కేవలము భౌతికమైనటువంటి ఒక జీవితం సహాయమే వచ్చినటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ది అకాడమిక్ పర్సూట్స్ ఆర్ ద ఫిజికల్ నీడ్స్ ఓన్లీ.
0: ఈ బయట జీవితము అన్ని విధాల విద్యాహీనుడైనటువంటి వారు కూడాను బ్రతుకుతూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ వీ ఫైండ్ మెనీ పీపుల్ ఇల్లిటరేట్ అన్లిటరేట్ పీపుల్ ఆల్సో లివ్.
0: కానీ మీరు విద్యను బోధించి మీరు ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ చేసి కూడాను మీరు కూడాను దాని మార్గంనే ప్రవేశిస్తే ప్రయోజనం ఏమిటి మీరు డిగ్రీ లేక.
1: You being the recipients of high, very high degrees like MSc, MA, MBA, if you also live like outsiders, the illiterates, just for a living, what is the difference?
0: కాదు, ఇది భౌతికమైనటువంటి జీవితమునకు కొంత సహాయం చేస్తుంది.
1: This will only help you for your normal life.
0: కానీ ఇన్నర్ జీవితానికి తగినటువంటి ఆధారములు కనిపించడం లేదు.
1: But we do not see any the basis or the foundation of life.
0: Ade truth.
1: That is the truth.
0: Ade rendavadi dharmamu.
1: The second is dharma, righteousness.
0: Moodavadi shanti.
1: The third one, peace.
0: Naalugavadi love.
1: The fourth one is love.
0: Aidavadi ahimsa.
1: The fifth one, non-violence.
0: Satya dharma shanti prema ahimsa. Manaku నిజమైనటువంటి యొక్క బద్ధమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క సత్య స్వరూపాలు.
1: Therefore, the true form of education lies in acquiring these fundamental basic human values, the truth, righteousness, peace, love and non-violence.
0: సత్యమే అన్నింటికీ ప్రధానమైన మూలము.
1: The truth is the primordial principle.
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే సత్యమునంత అణగే సర్వ సృష్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇట్ అల్టిమేట్లీ మర్జ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: శుద్ధ సత్వమేదే తెలుసుకుని కనుగొన్నా అది మీకు సత్యమవు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు ట్రూలీ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో చీమ మొదలుకొని ఏనుగు వరకు కూడా అన్ని రకములైనటువంటి క్రిమికీటకాదులకు కూడా భగవంతుడే సృష్టికర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ క్రియేషన్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ ది ఇన్సెక్ట్స్ ఆల్ స్మాలెస్ట్ క్రీచర్స్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్.
0: కాబట్టి ఏ ఒక్కటి కూడాను భగవంతు యొక్క సంకల్పం లేక జరగదు.
1: నథింగ్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ యూనివర్స్ విదౌట్ గాడ్స్ విల్.
0: మీరు చూసేటువంటి చిన్న చిన్న చీమలు కూడా భగవత్ యొక్క సంకల్పం చేతని పుట్టుతున్నది.
1: The small ants that move around that you notice are also created by God.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శ్రీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
1: That's what Tyagaraja prayed to Rama. Oh Rama, you are the creator, right from an ant to Brahma, the creator himself. You are the cause for Shiva and Keshava. You protect me, you safeguard me.
0: Kani nityamo manam chadutunnam.
1: We read every day, however.
0: Kani chimaga vachi kutta okkaturi dani kutti champedam.
1: Though we pray like that, when ant is on your body, you just try to kill it.
0: అదే బ్రహ్మ వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తావు.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ వెన్ బ్రహ్మ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ సాల్యూట్ హిమ్ జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: ఇది ఆకారంలో వేరువేరుగా ఉండినప్పటికీ అన్నిటి ఎందు కూడా ఆత్మ ఒక్కటి.
1: దో దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ఫార్మ్, ఇట్ ఇస్ ఓన్లీ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ దట్ ఇస్ ఇమ్మనెంట్.
0: ఆత్మ ఒక్కటే అనేటువంటి భావాన్ని నమ్మినటువంటి వారికి ఎప్పటికీ ఎక్కడ కూడాను ఎట్టి తొందర కూడా ఉండవు.
1: దోస్ దట్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ ఆత్మ, దే విల్ హ్యావ్ నో అజిటేషన్, దే విల్ హ్యావ్ నో వరీ.
0: ఆత్మవిశ్వాసం గల వారికి ఎక్కడైనా కూడాను అన్ని లభిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ గిఫ్టెడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఎనీవేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
0: ఎప్పటికీ అన్నిటి ఎందుకు కూడా ఆత్మ ఒక్కటి.
1: దో దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ఫార్మ్, ఇట్ ఇస్ ఓన్లీ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ దట్ ఇస్

0: confidence. We'll be able to achieve anything, anywhere, at any point of time.
1: ప్రతి మానవుడు కూడా కోరేటువంటి ప్రతి కోరిక కూడా సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ కోసమే కోరుతున్నాడు.
0: Therefore everyone desires to have the comprehension of this self.
1: నాకు నాకు నాకు.
0: Everyone wants for me, me, that sense of me.
1: This is my body.
0: We say that this is my body.
1: This is my mind.
0: This is my mind.
1: This is my head.
0: This is my head.
1: Kani, who is that my?
0: But then question yourself, who is this my that you claim?
1: My body.
0: My body.
1: Today, tomorrow, ee body ga untadi.
0: This is your body today and maybe even tomorrow.
1: Day after tomorrow, where is your body?
0: Day after tomorrow, where is your body?
1: దీన్ని ఎంతనో ప్రేమతో ఎంతనో విశ్వాసంతో దీన్ని పెంచి పెద్ద చేస్తున్నావు.
0: In fact, you have been taking care of your body with all the care, love and attachment.
1: కానీ ఈ దేహము నీది కాదు.
0: But this body doesn't belong to you.
1: భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్.
0: This body is God's gift.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క గిఫ్ట్.
0: Everything is God's gift.
1: ఇది ఒక టవర్.
0: This is a tower.
1: ఇది కర్చీఫ్ అనుకోండి.
0: Take it as a kerchief.
1: ఈ కర్చీఫ్ ఎక్కడి నుంచి పుట్టింది?
0: Where from has it come?
1: ఆకాశం నుంచి వచ్చిందా?
0: Has it just fallen from the sky or the space?
1: లేదు.
0: No.
1: ప్రత్తి నుంచి వచ్చింది.
0: It is out of cotton.
1: ఈ ప్రత్తి నుంచినే దారం కూడా తయారైంది.
0: And the thread is out of this cotton.
1: ఈ కాటన్ నుంచినే కూడా థ్రెడ్ వచ్చి థ్రెడ్డే ఈ టవర్గా మారిపోయింది.
0: Therefore the same threads closely interwoven would make a kerchief.
1: కనుక ఈ పత్తి లేకుండా దారం కాలేదు.
0: Without cotton you cannot get the thread.
1: దారం కాకుండా వస్త్రం కాలేదు.
0: Without threads you cannot have kerchief.
1: కనుక కర్చీఫ్ కావాలంటే దీనికి దారము ప్రత్తి ఉండాలి.
0: Therefore if you want your kerchief, the thread is essential above all the cotton.
1: కనుక మనం ప్రతి దానికి కూడా ఒకటి మూలాధారం ఉంటుండాలి.
0: Therefore for everything there is a foundation, fundamental principle.
1: కనుక ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం మర్చిపోతున్నాం.
0: We are forgetting this fundamental principle.
1: ఇట్టి ఆధారమైనటువంటి యొక్క తత్వమును మనం మర్చటం చేతనే మనం అన్ని విధములా కష్టములకు గురి అవుతున్నాము.
0: As we are forgetting this fundamental principle, we are facing all problems and obstacles.
1: కానీ దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడో అని మీరు అనుకుంటారు.
0: We say God, and you may be wondering where God is.
1: God is with you.
0: God is with you.
1: In you.
0: In you.
1: Around you.
0: Around you.
1: Behind you. Behind you.
0: Behind you.
1: You are God.
0: You are God.
1: ఆ విశ్వాసమును మీరు మనసులో దృఢంగా పెట్టుకోవాలి.
0: You should have firm faith and strengthen it in your heart.
1: God మిమ్మల్ని వదిలి ఎక్కడ పోడు.
0: God is not separate from you. He will never leave you.
1: ఇన్ని కోట్ల జన్మలందు కూడా భగవంతుడు ఆత్మ ఒక్కటి.
0: In fact, the divine principle God is only one in millions of people.
1: వివిధ నామములు వివిధ రూపములు కనిపిస్తున్నాయి.
0: There are different forms and names.
1: కాని forms and names వేరు వేరు అయినప్పటికీ ఆత్మతత్వం ఒక్కటి.
0: The forms and names may be different. The principle of Atma Self is one and the same.
1: ఏకం సత్తు ప్రభావదావదది.
0: The truth is one. The scholars may refer it in many ways.
1: కనుక
0: therefore
1: బంగారం ఒక్కటే.
0: Gold is one.
1: శృంగారములు వేరు.
0: Jewels are many.
1: వేరు వేరు జ్యువెల్స్ అయినప్పటికీ దానిలో కరిగించినప్పుడు బంగారం ఒకటే వస్తుంది.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, వెన్ వన్స్ యూ మెల్ట్ దెమ్ ఆల్ యూ విల్ ఫైండ్ ద సేమ్ గోల్డ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో డివైన్ ఫార్మ్స్,
1: మూలాధారమైన వస్తువును గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: నేను వేరు, నా తండ్రి వేరు, నా తల్లి వేరు అని భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: తల్లి తండ్రి ఇరువురు కూడా చేరి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వన్.
1: ఇరువురు చేరి నీ ఒక్కడే.
0: అండ్

0: You are also one with them.
1: కనుక వేరు వేరు అనేటువంటి ప్రశ్నే వేసుకోకూడదు.
0: This kind of duality you should never entertain.
1: A man with a dual mind is half blind.
0: The man with dual mind is half blind.
1: కనుక మీరు ఈ dual mind పెట్టుకోకూడదు.
0: Therefore never have dual mind.
1: కనుక ఈనాడు చదువు చదివేదన్నీ కూడాను
0: Today all the education you acquire
1: మీకోసం కాదు
0: is not for you alone
1: తోటి మానవులకు
0: it is for your neighborhood
1: తోటి జంతువులకు
0: for other animals creatures
1: తోటి క్రిమికీటకాలకు
0: to other insects
1: వాటికి మనం హెల్ప్ చేయాలి
0: we should help the other organic beings
1: అప్పుడే నిజమైన చదువు మనం చదివిన వారం అవుతాం
0: there you find the fulfillment of education
1: ఎవరైనా నీకు ఎనిమీగా ఉండేటువంటి వాడు వస్తే హలో అని అడిగినప్పుడు నీవు కూడా హలో హలో అని
0: When you come across your enemy, if he says hello, respond by saying hello.
1: కనుక ప్రతి ఒక్కరి కూడా ద్వేషించకూడదు.
0: You should not hate anybody.
1: ఈనాడు స్వామి పైన ఎవరికి ద్వేషం లేదు.
0: Today, no one has any hatred or ill feeling towards Bhagavan.
1: అయితే
0: However,
1: స్వామికి కొంచెం గిట్టని వారు ఉన్నారా అని మీరు ప్రశ్న వేసుకోవచ్చు
0: యు మే పుట్ ఎ క్వశ్చన్ ఆర్ దేర్ ఎనీబడీ హూ డజంట్ లైక్ హిమ్
1: అందరూ నాకు ప్రేమికులే
0: ఇన్ఫాక్ట్ భగవాన్ లవ్స్ ఆల్
1: అందరి ఎందు నా ప్రేమనే ఉంటుంది
0: ఇన్ఫాక్ట్ భగవాన్ లవ్స్ ఎవ్రీబడీ హీ షెడ్స్ హిస్ లవ్ ఆన్ ఎవ్రీవన్
1: నేను ఎవరిని ద్వేషించను
0: భగవాన్ హ్యాస్ నో ఇల్ విల్ ఆర్ హేట్రెడ్ టువర్డ్స్
1: ఎవరికి కష్టం పెట్టను
0: Bhagavan will never give trouble to anybody.
1: Evarini droham cheyanu.
0: In fact, he will never harm anybody.
1: Itvanti samayam lokala ekatma bhavuna okkatiga undatam chetane inta mandi nannu premistunnaru.
0: Because of the feeling of oneness, because of total identity, because of the feeling of oneness, Bhagavan is able to attract millions and millions of people from all over the world.
1: Kanuka prapanchamanta kudunu nannu premistune unnaru.
0: The whole world loves Bhagavan.
1: Nenu prapanchamanta premistunnanu.
0: And Swami in turn loves the whole world.
1: Kani meer anukovachunu.
0: You may feel
1: okare pain okariki kochu vishwasam lenappudu kochu Swami dveshinchavachunemo ani anukovachunu.
0: Because of the lack of trust, you may feel within that Swami may not like you.
1: అది మీ భ్రమణ కాని నాకు అది లేదు.
0: All this is your imagination, nothing to do with Bhagavan.
1: నా మాట, నా ఆట, నా పాట, నా యొక్క జీవితం యొక్క సర్వము కూడాను మీకోసమే అర్పితమైంది.
0: Understand clearly, every word of Bhagavan Mata and all this divine play Ata and then Bhagavan's life is just for you alone.
1: Kanuka, iti tattvani meeru artham chesukovali.
0: Understand the divine principle of Swami.
1: Prayatam evaru rasinappatikini.
0: Anyone may write.
1: Rasina vyaktulu veru veru kavachu.
0: The writers may be different.
1: కానీ వ్రాతలో ఉన్నటువంటి యొక్క తత్వము ఒక్కటే
0: బట్ ఇన్ ఆల్ ది రైటింగ్స్ కంపోజిషన్ ది ప్రిన్సిపల్ ఇస్ వన్
1: మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోండి
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్
1: ఆ విశ్వాసం అనేది మీ ఎందు ఉండినప్పుడు ప్రేమ దాని ఎందే ఆవిర్భవిస్తుంది
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ విల్ బి లవ్
1: ఆ ప్రేమ ఆ యొక్క విశ్వాసము రెండు చేరినప్పుడే
0: వెన్ ఫెయిత్ అండ్ లవ్ ఆర్ టుగెదర్
1: మీ అభిష్టం నెరవేరుతుంది
0: యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్
1: కనుక ప్రేమ విశ్వాసము రెండు చాలా ముఖ్యము
0: దేర్ఫోర్ లవ్ అండ్ ఫెయిత్ ఆర్ వెరీ ఎసెన్షియల్
1: మిగిలినవన్నీ కూడా ఏదో మధ్యలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్
0: ఆల్ ద రెస్ట్ అపియర్ ఇన్ బిట్వీన్ లైక్ పాసింగ్ క్లౌడ్స్
1: కనుక వాటినంతా మనం లెక్క చేయకూడదు
0: డోంట్ బాదర్ అబౌట్ దెమ్
1: మీ ప్రేమ మీ విశ్వాసము ఈ రెండింటినీ భద్రంగా పెట్టుకోవాలి
0: See that you strengthen. Keep these two in safe custody, the faith and love.
1: If faith to your love. యొక్క ప్రతిబింబమే.
0: ద ఫెయిత్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
0: లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్,
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఇది ఎప్పటికీ మారదు.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: సో ట్రూత్ ఈజ్ గాడ్.
1: మనకు దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
1: గాడ్ ఎప్పుడు కూడా ఏకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ అలోన్ యాజ్ ఎన్ ఎంటిటీ.
1: ప్రపంచమంతా తన యొక్క స్వరూపమే.
0: గాడ్ ఈజ్ యాక్చువల్లీ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక ఆ ఏకత్వం అయినటువంటి ఒక దైవత్వాన్ని మనం నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటాం.
0: దర్ఫర్ లెట్స్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ అండ్ లివ్.
1: పిల్లలారా, మీరు అనేక రకములైనటువంటి గ్రంథాలు చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ యూ రీడ్ మెనీ బుక్స్.
1: కానీ ఎన్ని బుక్స్ చదివినప్పటికీ ఉన్నది అక్షరాలు ఒక్కటే.
0: యు మే రీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్, ఆఫ్టర్ ఆల్ లెటర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్.
1: ఆ లెటర్స్ అన్నింటి ఎందుకు కూడా ఒక్కటేగానే ఉంటుంది.
0: ద లెటర్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ దట్ యు హావ్.
1: 26 అక్షరాల లోపలే పెద్ద పెద్ద బుక్స్ రాస్తున్నారు.
0: జస్ట్ 26 లెటర్స్ ఆర్ ఎనఫ్ అండ్ యూ రైట్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ దట్.
1: లాయర్స్ ఉంటారు చాలా మంది. ఆ లాయర్స్ ఇంతింత పెద్ద పెద్ద బుక్లు అంత పెట్టుకుని చాలా మోసుకొని పోతుంటారు.
0: యు నో ద లాయర్స్ హావింగ్ వెరీ బిగ్ వాల్యూమ్స్, దే క్యారీ దెమ్ విత్ దెమ్.
1: ఇవన్నీ చూసినా కూడా నువ్వు కట్టుకునేప్పటికీ తేలే అక్షరాలు ఒకటే.
0: బట్ దే మే బి బిగ్ వాల్యూమ్స్ ఎనీ నంబర్ బట్ లెటర్స్ ఆర్ సేమ్.
1: ఆరోగ్యం గాని,
0: ఇదర్ హెల్త్,
1: ఆనందం గాని,
0: బ్లెస్,
1: సంతోషం గాని,
0: హ్యాపీనెస్,
1: సౌఖ్యం గాని,
0: ఆర్ కంఫర్ట్,
1: అన్నింటికీ మూలాధారము దైవమే.
0: ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ గాడ్ ఓన్లీ.
1: మంచి చెడ్డలకు మా మూలము భగవంతుడే.
0: గుడ్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈజ్ ది కాజ్.
1: బ్యాడ్ అనేది లేక జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా కానీ గుడ్.
0: Everywhere, really speaking, only good that exists.
1: A good anetundi danni you chakkaga artham chesukotaledu.
0: You are not understanding properly what good is.
1: Adi bad anetundi ga meer bhavisthunnaru.
0: Sometimes you consider it bad.
1: Ee bad anetundi the difference of time.
0: The good and bad are just due to the difference of time.
1: Ippudu sayankalamu manam enno మంచి పదార్థాలు భుజిస్తాము.
0: దిస్ ఈవినింగ్ యూ ఈట్ సో మెనీ ఫ్రూట్స్.
1: తెల్లవారేటప్పటికే అదే మలంగా మారిపోతుంది.
0: ద నెక్స్ట్ మార్నింగ్ ఇట్ విల్ బి ఎక్స్క్రీటా, ద వేస్ట్ మ్యాటర్.
1: ఇది నాడు ఫ్రూట్, టుమారో మలం.
0: టుడే ఈజ్ ద ఫ్రూట్, టుమారో ఈజ్ ద వేస్ట్ మ్యాటర్.
1: కనుకని ఇవి రెండింటి యొక్క సంబంధము, మంచి చెడ్డ యొక్క ఏకత్వము, అందులో ఉన్నటువంటి ఒక దివ్యత్వం.
0: Therefore we should understand it's only difference of time between good and bad.
1: దైవము అన్నింటి యందు కూడా ఉంటున్నాడు.
0: God is present in all.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: There is no place where there is no God.
1: దైవము ఉన్నది అని చెప్పడానికి కాని లేదు అని చెప్పడానికి కాని ఎవరికి అధికారమే లేదు.
0: In fact nobody can establish firmly in the ordinary sense the existence of God, or can you ever deny the presence of God?
1: ఉన్నది ఒక్కటే.
0: Only one that exists.
1: అదే దైవము.
0: That's God.
1: దానికి అనేక రూపనామములు కల్పించి
0: we attribute many names and forms.
1: దానివల్ల జగత్తంతా కూడా తబ్బిబ్బి చేస్తున్నారు.
0: And that leads to the whole of the confusion in this world.
1: ఈ కన్ఫ్యూజన్ కారణము,
0: the reason for this confusion,
1: వ్యక్తి యొక్క సంబంధములే,
0: is just individual relationship.
1: ఈ ఇండివిజువల్ రిలేషన్ కొంతవరకు మనం దూరం చేసుకోవాలి.
0: We should distance ourselves from this individual relationship.
1: ఇండివిజువల్ రిలేషన్స్ మనం దూరం చేసుకోవటం కోసమని ఈ విద్యను మనం నేర్చుకున్నాం.
0: We acquire this education and the knowledge to be away from this individual relationship.
1: ఏనాడు ఈ రిలేషన్షిప్ ఏకత్వం అనిపిస్తుందో అలాగే సర్వం కూడా ఏకమైపోతుంది.
0: This relationship appears to be one entity today. Rest of the life you will experience the same.
1: మతములన్నీ వేరు,
0: Religions are different.
1: Margambu okkate.
0: But the path is one.
1: Vastra bhedam veru.
0: The cloth is different.
1: Vastu okkate.
0: But the main cloth is one.
1: Jeeva jantru veru.
0: The beings are many.
1: Jeevundu okkade.
0: But the indweller is one.
1: Kanukane jeevundu okkade.
0: Therefore the jeeva, the individual soul is one.
1: ఇంత జీవులంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారు.
0: We find so many people assembled here.
1: కాదు కాదు.
0: No, no. అన్ని
1: దేహాలు మాత్రమే కాని.
0: Just their bodies.
1: ఈ బాడీస్ లో ఉండేటువంటి అంతా కూడాను ఒక్కటే ఒక దేవుడు.
0: But there's only one God among all of you. There are so many here.
1: కనుక ఎవరిని చూసినా కూడాను దైవం గానే మనం భావించుకోవాలి.
0: You may meet anyone, consider him as divine.
1: ఎవరిని నీవు ప్రేమించినప్పటికీ వారు దైవ స్వరూపుడిగానే భావించాలి.
0: యు మే లవ్ ఎనీబడి, కన్సిడర్ దట్ హీస్ డివైన్.
1: కనుక ఈ దేహ భ్రాంతులు,
0: బాడీ అటాచ్మెంట్,
1: ఈ మనసు యొక్క భావములు,
0: ద ఫీలింగ్స్
1: వేరు వేరు చేసుకుంటున్నారు.
0: వీ జస్ట్ డైవర్సిఫై దెమ్.
1: దాని వలన ఈ కష్టములకు మనకు సంభవిస్తున్నాయి.
0: దట్స్ ద రీజన్ వై వీ ఫేస్ డిఫికల్టీస్.
1: ఈ డిఫికల్టీస్ అంతా కూడా కారణం మనమే.
0: We are responsible for all these difficulties.
1: మంచి చెడ్డ రెండు కూడా మన మనసునందే పుట్టుచున్నవి.
0: The good and born and bad are born in our mind.
1: మనసు ఒకటే.
0: Mind is one.
1: మైండ్ ఒకటే అయినప్పటికీ అనేక రకములైనటువంటి ఒక ఆటలు ఆడిస్తుంది.
0: The mind being one, it is responsible for all the play.
1: కనుక మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత డిగ్రీలు పొందినప్పటికీ, మీరు మొట్టమొదట ఆత్మతత్వం ఒక్కటిగానే తీసుకోండి.
0: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ అక్వైర్డ్ అండ్ హై డిగ్రీస్ దట్ యూ ఎర్న్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ద సెల్ఫ్.
1: కనుక ఆత్మ ఏకత్వము,
0: ద యూనిటీ ఆఫ్ ద సెల్ఫ్,
1: అద్వితీయం బ్రహ్మ,
0: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్, వన్ వితౌట్ ద సెకండ్,
1: ఏకం తత్వ ప్రభావదంతి,
0: ద ట్రూత్ ఈస్ వన్, ద స్కాలర్స్ మే స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు తప్ప హృదయంలో బద్ధం చేసుకోవాలి.
0: ఇన్స్టాల్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
1: నీకెవరైనా ద్వేషుడున్నాడని భావించుకోవచ్చు.
0: యు మే కన్సిడర్ దట్ సమ్ పీపుల్ హూమ్ యూ హేట్.
1: కాదు కాదు,
0: నో.
1: వాడి పైన ఉన్నటువంటి ప్రేమతత్వము నీలో మార్పే కాని అతనిలో ఏమాత్రం మార్పు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూమ్ సో యు మీట్, బట్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ యూ బేసికలీ.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: Therefore in this world, all things center around these three: reaction, reflection, resound.
1: కానీ రియాలిటీ ఒకటే.
0: But the reality is one.
1: ఈ విధంగా మనం భావించుకుంటే ఎంతటి ఆనందమైన అనుకుంటాం.
0: If you understand this, you will experience bliss to any extent.
1: మీరు అనుకుంటారు,
0: you may think so,
1: స్వామి ఎప్పుడు ఆనందంగానే నవ్వుతూ ఉంటాడే.
0: Bhagwan is always in a blissful state, smiling and smiling.
1: నాకు ఎప్పుడు కూడా స్మైలింగ్.
0: Bhagwan always smiles, always smile.
1: కారణం,
0: why?
1: అందరూ ఒకటే.
0: Because all are one.
1: మీ అందరి ఆనందమే నా ఆహారం.
0: Your happiness, your bliss is the food of Bhagwan, ahara.
1: కనుక మీరు అట్టి ఆనందాన్ని మీరు సాధించండి.
0: Bhagwan wants us to attain that blissful state.
1: మొన్న పిల్లలు ఏదో డ్రామా రాసి ఆడారు.
0: The other day the student staged a drama.
1: కానీ దాన్ని చూసి నాకు ఎంతో ఆనందమైంది.
0: Bhagwan was very happy watching that.
1: అందరి ఎందు వచ్చినటువంటిది ఏకత్వం ఒక్కటే.
0: The same feeling, same thought prevailed all among all of you.
1: I, we antunam.
0: We use these two words, I and we.
1: We ekkada nunchi vachindi?
0: We, where from you get this?
1: I nunchine vachindi.
0: It is derived out of I only.
1: I lekapothe we e ledu.
0: When there is no I, there is no question of we.
1: Kalukane I anedi okkate okati.
0: Therefore this I is the only one.
1: Okate okati stambham.
0: Just one pillar.
1: దాన్ని మధ్యలో అడ్డు కొట్టేసేటప్పటికే,
0: వెన్ యూ క్రాస్ ఇట్, కట్ ఇట్,
1: అదే క్రాస్ అయింది.
0: దట్ ఈస్ ద క్రాస్.
1: కానీ క్రాస్ అనగా ఏమిటి? ఏకత్వాన్ని తుండు చేసినప్పుడే క్రాస్ అవుతా ఉంది.
0: ద క్రాస్ మీనింగ్ యూ డివైడ్ దట్ వన్ ఇంటూ టూ.
1: కాబట్టి ఒక్కటిగానే మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ రిమైన్ యాజ్ వన్ యూనిటీ ఇన్ ఇంటిటీ.
1: ఒక కుక్కకు 10 పిల్లలు పుట్టాయి.
0: బట్ ద డాగ్ మే గివ్ బర్త్ టు 4 పప్పీస్.
1: కానీ ఆ 10 పిల్లలు కూడా సమానంగా పెంచుతుంది.
0: బట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద 4, నర్చర్ ఈక్వలీ.
1: ఎందుకంటే అన్ని నా బిడ్డలే.
0: because it knows that they are his.
1: ఆ విధంగా మీరు భావించుకుని మీరందరూ నా సోదర సోదరి బండి.
0: With that feeling, consider everybody as your brothers and sisters.
1: కానీ brothers and sisters.
0: Brothers and sisters.
1: కానీ మరొకరు రెండో రేడి ఎక్కడ లేదు.
0: There's nothing beyond this.
1: ఈ brothers and sisters కూడాను రెండు కాదు.
0: Brothers and sisters are not two.
1: రెండు చేరి మరి ఒకటే.
0: Both are one only.
1: కానీ ఒకటే. అన్ని రకములుగా యోచన చేస్తే విచారం చేస్తే ఉన్నది జగత్తులో ఒక్కటే ఒకటి.
0: Therefore, if you explain, investigate, explore clearly, you find existence is one in this world.
1: కనుక ప్రపంచంలో ఈ అనేకంగా ఉంటున్నాయని మీరు భావిస్తున్నారు.
0: You think that there is multiplicity, plurality in this world.
1: కానీ అనేకంగా లేవు.
0: There is nothing like duality.
1: ఉన్నది ఒక్కటే.
0: There's only one that exists.
1: ఆ ఏకత్వాన్ని మనం హృదయంలో దృఢం చేసుకుంటే,
0: when once we establish firmly that unity,
1: అన్నింటి అందు కూడా అది ఏకమవుతుంది.
0: We'll find this oneness in everyone.
1: నీవు
0: you
1: ఒక అమ్మాయిని ప్రేమించావనుకోండి,
0: you love a girl for instance,
1: కానీ ఆ అమ్మాయి ఎవరు?
0: Who is she?
1: నీవే.
0: In fact, she represents yourself only.
1: నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే.
0: It amounts to loving your own self.
1: అది అమ్మాయి వేరు కాదు.
0: She is not separate from you.
1: ఆ అమ్మాయి వేరుగా భావించుకున్నంత వరకును భార్యగా అంటావు, కానీ ఏకంగా భావించుకున్నప్పుడు నేనే.
0: When once you consider that her separate, you may feel that she is your wife, but actually speaking, she and you are one.
1: ఒకటే.
0: Only one.
1: కానీ ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోండి.
0: Recognize this basic unity.
1: ఈ ప్రపంచంలో ఇన్ని జీవులు పుట్టడానికి కారణమేమిటి?
0: What are the reason for so many beings in this world?
1: కానీ అన్నింటి అందు కూడా ఏకత్వం ఉంది.
0: There is unity, oneness in all.
1: అన్ని కూడా అనేకంగా మారిపోతున్నాయి.
0: But we find variety, plurality here.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: students.
1: మీరందరూ ఆదర్శప్రాయులుగా కావాలి.
0: యు బి ఐడియల్స్.
1: మీరు ఐడియల్ గా ఉండినప్పుడే ఇతరులు కూడా ఐడియల్ గా ఉంటారు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఐడియల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
1: కనుక వారు వీరు అనేటువంటి భేదం అనేటువంటిది పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ ఐ మైన్ అండ్ థైన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్.
1: ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి.
0: This you have to remind yourself.
1: Appude meeru vidyarthulu avutaru.
0: Then only you will be true students.
1: Lekapothe kevalam edo chadukunnatundi vaadu anukochu.
0: Or else you can call yourself only literates.
1: Kaani ee chadukunna vaadu vella vacheki chadu andaru okate anetundi vaade vacheki ni ento bhedam unnadi.
0: There's lot of divide, gulf of difference between an educated person and a literate.
1: కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఏమి? ఒక్కడే.
0: విజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ద వన్ హూ నోస్ దిస్ వన్ యూనిటీ.
1: ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఏమిటి?
0: వాట్ ఇస్ ఎడ్యుకేషన్?
1: చదువు.
0: ఇస్ ఓన్లీ నాలెడ్జ్ దట్ యు అక్వైర్.
1: కానీ విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ఎడ్యుకేషన్? విద్య.
1: విద్య అనగా ఏకత్వాన్ని చూపించేటువంటిది.
0: విద్య ఆర్ ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ దిస్ వన్నెస్.
1: దీన్ని వెలుతురు గావించేటువంటిది.
0: ఇట్ ద వన్ దట్ షెడ్స్ లైట్.
1: ఇదే లైట్.
0: దిస్ ఇస్ ద లైట్.
1: ఆ విద్య అనేటువంటి లైట్ ని మనం పోగొట్టుకుంటే మనం ఏమాత్రం కూడా చీకట్లో ఉండలేము.
0: వెన్ వన్స్ వీ లూజ్ దిస్ లైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యు కెనాట్ ఎనీ లాంగర్ లివ్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ అందున్నటువంటి ప్రేమను,
0: ద లవ్ విత్ ఇన్ యూ,
1: ప్రేమను భగవంతుని పైన పెంచుకోండి.
0: డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్.
1: ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి వారి పేరు మార్చుకుంటే ఇది సహసారికి మారుతుంటుంది.
0: ఇఫ్ యూ అలౌ యువర్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద వరల్డ్లీ పొజిషన్స్ అండ్ ఎక్విజిషన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: ఒకటే ఒకటి ప్రేమ.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఏకం సత్విప్రా బహుధా వదంతి.
0: దట్ లవ్ ఈజ్ వన్. ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక అట్టి ఆనందాన్ని మీరు పెట్టుకుని,
0: ట్రెజర్ సచ్ లవ్.
1: అసలు మనము ఇంకొకటి ఎవరిని చూసినప్పటికీ వారందరూ నా బ్రదర్సే.
0: యూ మే మీట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్, కన్సిడర్ దెమ్ ఆల్ యాజ్ యువర్ బ్రదర్స్.
1: కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: Consider everyone as brothers and sisters.
1: ఒకరు చెప్పారు పబ్లిక్ మీటింగ్ లోపల.
0: One said in a public meeting,
1: brothers and sisters, between one, ఒకరు మాత్రమే కాదు.
0: He said, brothers and sisters, excepting one.
1: ఎవరంటే వారు నా భార్య.
0: He said, who is excepting one? My wife, however.
1: ఆమె మాత్రం పెద్దలు కాదా?
0: Is she not a sister or brother for that matter?
1: ఆమె మాత్రము చెల్లెలు కాదా?
0: Is she not a sister?
1: ఆమె మాత్రం మీ అక్క కాదా?
0: Is she not your elder sister?
1: తాళి కట్టడం చేతనే భార్య అయిపోయింది.
0: Because of the sacred knot that you tied around her neck, she has become your wife.
1: తాడు తీసేస్తే ఎవరు లేదు.
0: Then once without it, no one belongs to anyone.
1: కాబట్టి అందరూ ఒక్కటే.
0: Therefore all are one.
1: కనుక మీరు ఏ భావం కూడా భేదములు పెట్టుకోలేకుండా.
0: Don't have any differences.
1: ఏకత్వంగా బ్రతకండి.
0: Be one.
1: ఏదో కొంచెం చిక్కింది దాంట్లో ముగ్గురు పంచుకోండి.
0: At all the little you may have, but share it with others.
1: ద్రౌపది విలువిద్య లోపల జయించారు పాండవులు.
0: The Pandavas could have Draupadi having won over that particular archery.
1: కాని ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మా మేము ఒక ఫలం తెచ్చామన్నారు.
0: By the time they all returned home, they said, Mother, we brought with us a fruit.
1: Kunti Devi evvarini chudaledu.
0: Kunti Devi has not looked at anybody.
1: Naina, aa palamnu 5 mandi samananga panchukondi annadi.
0: Kunti Devi mother said, distribute among yourselves, all the 5 of you, this fruit.
1: Chusara oka palamu.
0: Just one fruit.
1: 5 mandi panchukunnaru.
0: All the 5 got distributed among themselves.
1: Kosamane Krishnudu kudanu public lopala cheppadu.
0: That's what Krishna declared in public.
1: పతుల పలమాటలకు ఏదైనా చెప్పకపోవు.
0: షీల్ నెవర్ డిసోబే, షీల్ నెవర్ స్పీక్ ఎ వర్డ్ అగెన్స్ట్.
1: వారి ఆజ్ఞలు వేరేగా నీ తీరదు.
0: అండ్ షీల్ నెవర్ సే ఐ హావ్ నో టైమ్ టు ఫాలో యూ టు డూ యువర్ వర్క్.
1: ఇక్కడికి వారిలో తానున్నది, తనలో వారు ఉన్నారు.
0: షీ కుడ్ రికగ్నైజ్ హర్ సెల్ఫ్ ఇన్ దెమ్ అండ్ షీ కుడ్ సీ హర్ హస్బెండ్స్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
1: కనుక ఆరు కూడా పంచుకున్నారు.
0: దేర్ఫార్ ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ హ్యావ్ ఈక్వల్ షేర్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్కరు
0: ఈచ్ వన్ ఆఫ్ దెమ్
1: ఒక్కొక్కరు నియమాన్ని పెట్టుకున్నారు.
0: ఫాలోడ్ ఎ పర్టికులర్ డిసిప్లిన్.
1: ఆ డిసిప్లిన్ పెట్టుకోవడం చేతనే కొంత వరకు వారి జీవితాలు జరుగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్ దే కుడ్ క్యారీ ఆన్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్.
1: జీవితము శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏకత్వాన్ని భావించాలి.
0: ఇఫ్ యు వాంట్ ద లైఫ్ టు బి ఎటర్నల్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: ఒక్కడిగానే ఉండినప్పుడు ఏ వేదము రాదు, ఏ క్రోధము రాదు, ఏ తప్పులు జరగవు.
0: When it's all one only, there's no chance or scope for rivalry, enmity, diversity or duality.
1: నాకు అన్ని చక్కగానే ఉన్నాయి.
0: The body of Bhagavan is perfect.
1: నాకు బాడీ కాదు, అన్ని
0: all parts, all the limbs of his body are perfect.
1: నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు. నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు.
0: ద మైండ్ నెవర్ గెట్స్ డైవర్టెడ్ ఎనీ మూమెంట్.
1: బాడీ అనేక రకములుగా మారుతుంటది.
0: ద బాడీ మే గెట్ చేంజింగ్ టైమ్ టు టైమ్.
1: కానీ నేను ఎప్పుడు ఒకటిగానే ఉంటాను.
0: బట్ భగవాన్ రిమైన్స్ ఆల్ ద సేమ్, ఓన్లీ వన్ యూనిఫామ్.
1: స్వామి మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారే, మీకు దుఃఖం లేదా అంటారు.
0: They say, Swami, you always smile. Don't you feel any sadness at any point?
1: Sadness anitvedi naake puru daggare raledu.
0: Sadness will never be anywhere near Bhagavan, any time.
1: Eppudu edi jaragavanno adi jarige jarugutundi.
0: What is destined to happen will happen.
1: Nee ooriki sadness pettunte vachinda?
0: Mere sadness won't prevent anything happening.
1: ఇది మరింత sadness ఇస్తుంది.
0: That will make you much more sad.
1: Because sadness తగ్గలే చేయకూడదు.
0: Therefore don't allow sadness to be anywhere near you.
1: కనుక sadness మాత్రము మనసులో ప్రవేశిస్తే అది బయటపోదు.
0: When one sadness gets into your mind, it will never get out.
1: కనుక మీరు ఏ మాత్రం కూడాను sadness కు చోటు ఇవ్వకూడదు.
0: Therefore never give any scope for sadness to get in.
1: Examination vastunayi, ayyo etta rastano emo, etta rastano emo ani meeru kontha varaku baadha padutuntaru.
0: With the approach of examination, many of you start worrying, how I am going to write, how I am going to face the examinations. After all, what is an examination? To write what you know, why should you worry yourself? You are sure to write well. You don't need to fear.
1: When
0: anyone comes with a gun and fire you, come on, do it. They may fire your body, but not your mind. They may be successful in killing your mind, but how about the intellect, buddhi? They may kill the buddhi, the intellect, but they cannot approach the self-atma anyway.
1: Atma, enta dooram undi.
0: Atma, how far it is.
1: Akasam atyanta dooranga untundi cheta.
0: Because of the space which is at a distance.
1: Daniki inta dooram ani evaru cheppaledu.
0: No one can estimate the distance.
1: Kanukani daniki sky is blue annaru.
0: Therefore we say sky is blue.
1: Samudram enta lotuga undi.
0: The ocean is of fathomless depth.
1: Kanukani dani evaru cheppaledu kanukani adi kuda ocean is blue annaru.
0: No one can say, estimate the depth of the ocean, they say it is blue.
1: Yattu, podu, lotu, chapparayaru ganukani, evvaru, andaru, samaranga, ekatvanga tisthustaru.
0: Therefore the width, the length and the height and the depth cannot be said, therefore they say blue.
1: Kanukani, bhagavantuni kudanu, atani height, atani lonu, evvaru chudagalaru.
0: The depth of the feeling of the divine, the heights of the divinity, no one can estimate. So we say, God is blue. In fact, he is not blue in his complexion. In fact, if God has blue complexion, we'll keep him in an exhibition. It is very mysterious. We can never bring any change in the divinity. You may change. But the self within you, the Atma, will never change.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nityasuddha Buddha Mukti Nirmala Swarupinam.
0: It is pure, unsullied, unpolluted. It is stable, immortal, eternal.
1: Kanukane, Buddhigrahya Matindriyam.
0: And it transcends the intellect.
1: Ituvantidanni, Miru, Matidanik Paitam Chekandi.
0: You can never attempt to change the self or Atma.
1: Good boys. I need to repair this only.
0: Get a name that you are good boys.
1: That is under a cookie in the one.
0: Get a good name to your parents.
1: Me Samajamanukunu, Manchi parent Tevendi.
0: Get a good name to your society.
1: Society, Bahu Padaranti, Pilanichine Bahu Padaranti.
0: The society can prosper, progress, only by the work of students.
1: Students.
0: Today our students, Bhagavan has come to know that our students, wherever they are, all over the world, they get a good name. All people say they work well. Perfectly. See that you maintain the good name you have. Bhagavan doesn't expect anything more other than this. Bhagavan is prepared to give you whatever you want. Bhagavan has given himself to you.
1: మీరందరూ ఆనందంగా ఉండండి.
0: లెట్ ఆల్ ఆఫ్ యూ బి హ్యాపీ.
1: ఎవరికెవరు కూడా పోట్లాడకండి.
0: నెవర్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఎనీ టైమ్.
1: ఒకరినొకరు తిట్టుకోకండి.
0: నెవర్ అక్యూజ్ ఆర్ క్రిటిసైజ్ ఈచ్ అదర్.
1: అందరు కూడా తమ్ముడు అన్నదమ్ము తమ్ముడు అన్నదమ్ము.
0: ఆల్ ఆఫ్ యూ బిహేవ్ మింగిల్ యాజ్ బ్రదర్స్.
1: అది చదువు యొక్క సమత్వము.
0: దేర్ లైస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఆ యొక్క సమత్వం ఉండినప్పుడే అది నిజమైన చదువు.
0: దట్ ఈక్వానిమిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి.
0: ఆఫ్టర్ ఆల్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ దట్ ఎట్ ఆల్ హైయర్ లెవెల్స్ వీఆర్ గోయింగ్ టు డై. వాట్ ఫార్ ఇస్ దట్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈయన గుణము మాదలేడు.
0: ఎ మీన్ పర్సన్ విత్ ఆల్ ద అక్విజిషన్ ఆఫ్ ద వెరీ హై నాలెడ్జ్ హ్యాస్ నెవర్ చేంజ్డ్ హిస్ మీన్నెస్.
1: కనుక మీరందరూ కూడా గుడ్ బాయ్స్ గానే ఉండాలి.
0: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ యూ షుడ్ కంటిన్యూ టు బి గుడ్ బాయ్స్.
1: మీ తల్లిదండ్రులకు మొట్టమొదటి సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ టు బిగిన్ విత్.
1: మొట్టమొదటి మీ తల్లిదండ్రులకు కని పెంచి ఇన్ని విధాలా పోషించినటువంటి తల్లిదండ్రులకే మీరు ఆనందం పెట్టేటువంటి వారు. నాకేం ఆనందం ఇవ్వగలరు?
0: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్, దోస్ హూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ దిస్ ఫార్ సో లాంగ్, ఇఫ్ యూ కెనాట్ మేక్ దెమ్ హ్యాపీ, హౌ డూ యూ థింక్ దట్ యూ విల్ మేక్ భగవాన్ హ్యాపీ?
1: కనుక మీరందరూ ఇంట్లో తల్లిదండ్రులతో చేరి ఆనందంగా ఉండినప్పుడు నాకు ఆనందమే.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, ఇఫ్ యూ ప్లీజ్ దెమ్ అండ్ ఇఫ్ యూ సర్వ్ దెమ్.
1: కానీ పలానా స్కూల్లో చదివినటువంటి పిల్లలు అనేటువంటి పేరు వచ్చినప్పుడు ఆ స్కూల్ కు మంచి పేరు, మీకు మంచి పేరు.
0: వెన్ పీపుల్ బిగిన్ టు సే ద స్టూడెంట్స్ ఆఫ్ సచ్చసా యూనివర్సిటీ దే ఆర్ లైక్ దిస్, naturally the university will have all the prestige, will have a good name, thereby you will also get a good name.
1: Delhi lo poi meeru vicharinchandi.
0: You go and inquire there in Delhi.
1: Delhi government anta kudanu ikkada chusina gaani motta motta satsai school satsai college.
0: There the government there in Delhi thinks of satsai university students in every field, in every part of administration.
1: ఏ స్కూల్ కాలేజీకి కూడా ఇవ్వలేనంత బిరుదు మరి కాలేజీకి వచ్చింది.
0: అవర్ యూనివర్సిటీ హ్యాస్ ఎర్న్ హైయెస్ట్ టైటిల్ ది హైయెస్ట్ నేమ్ అండ్ నో అదర్ యూనివర్సిటీ ఇన్ దిస్ కంట్రీ ఎంజాయ్స్ సచ్ ఎ ప్రెస్టీజ్.
1: కాలేజీ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరం అయినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేదు.
0: యూనివర్సిటీ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ స్టాండర్డ్, ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: మా కాలేజీ 2వ సంవత్సరమే.
0: ఆర్ యూనివర్సిటీ ఆన్ ది వెరీ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇట్స్ ఇన్సెప్షన్.
1: నాకు ప్రక్కన ఉంటుండి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు భగవంతం.
0: భగవాన్ వాస్ గివింగ్ ద డిస్కోర్స్ అండ్ హిస్ డిస్కోర్స్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై డాక్టర్ భగవంతం ఇన్ దోస్ డేస్.
1: ఆయన కూడా సైంటిస్ట్.
0: భగవంతం ఇస్ ఎ రెనౌండ్ సైంటిస్ట్.
1: అప్పుడు ఆయన లోపల చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అన్నాడు.
0: అండ్ భగవంతం సైలెంట్లీ సెడ్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
1: నేను గట్టి చెప్పాను ఇది పాసిబుల్.
0: భగవాన్ సెడ్ లౌడ్లీ ఎంఫాటికలీ పాసిబుల్.
1: 2వ సంవత్సరము.
0: ద సెకండ్ ఇయర్
1: కమిటీ వచ్చింది.
0: ద ఎక్స్పర్ట్ కమిటీ విజిటెడ్.
1: అందరు చూశారు.
0: ఆల్ హ్యావ్ గాన్ త్రూ.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కాలేజీ
0: అండ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ది బెస్ట్ అండ్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్.
1: కాబట్టి దీనికి యూనివర్సిటీని పేరు పెట్టింది.
0: అండ్ దెన్ ఇట్ ఈస్ గివెన్ ది స్టేటస్ ఆఫ్ ఎ యూనివర్సిటీ.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై ద డివైన్ ఛాన్సలర్ on the 22nd of November 2007 in Prashanthi Nilayam. Bhagwan Baba explained that the society can be transformed only through the steady efforts of students who are the future leaders. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనాన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవర్గలిన్ పొర్పాద కమలంగలిల్ అనంత కోటి నమస్కారం. మై హంబుల్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. డియర్ స్వామి, రెస్పెక్టెడ్ ఎల్డర్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎ లవింగ్ సాయిరాం టు వన్ అండ్ ఆల్. ఆన్ దిస్ ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ద సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ అవర్ డియరెస్ట్ మదర్ సాయి, ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ఈరోడ్ డిస్ట్రిక్ట్ ఫర్ గివింగ్ అస్ దిస్ నోబల్ ఆపర్చునిటీ టు అండర్టేక్ దిస్ ఇయర్స్ పవిత్ర పత్యాత్ర అండ్ ఆఫర్ అవర్ ప్రేయర్స్ ఇన్ సాయి కుల్వంత్ హాల్. దిస్ ఇయర్ మార్క్స్ అవర్ 6th పవిత్ర పత్యాత్ర. వి ఆర్ డబ్లీ బ్లెస్డ్ టు బి ఇన్ దిస్ పుణ్యక్షేత్ర డ్యూరింగ్ దీస్ 2 years యాజ్ వీ సెలబ్రేట్ అవర్ డియర్ లార్డ్స్ సెంటినరీ బర్త్డే. స్వామి, 900 డివోటీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఈరోడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పవిత్ర పత్యాత్ర ఫర్ 2 days, June 20th అండ్ June 21st, టు ఫిల్ అవర్ లైవ్స్ విత్ యువర్ అబండెంట్ గ్రేస్. ఓవర్ ద నెక్స్ట్ 2 days వీ విల్ బి ఆఫరింగ్ వేదం, భజన్స్, ఎ డ్రామా, ఎ డివోషనల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అండ్ ఎ డ్రామా డాన్స్ ప్రెసెంటేషన్. స్వామి, ఇన్ ఈరో డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ 29 సమితీస్ ఆఫ్ విచ్ 8 ఆర్ లొకేటెడ్ ఇన్ విలేజెస్. అమంగ్ దీస్ 8, 7 ఆర్ ఇన్ రిమోట్ హిల్లీ టెరైన్స్ వేర్ కమ్యూనిటీస్ బిలాంగ్ టు ది మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ఈవెన్ ద స్మాలెస్ట్ సపోర్ట్ క్యాన్ మేక్ ఎ ప్రొఫౌండ్ డిఫరెన్స్. ద సక్సెస్ ఆఫ్ ఈరో డిస్ట్రిక్ట్ ఇన్ దీస్ విలేజెస్ క్యాన్ బి సోల్లీ అట్రిబ్యూటెడ్ టు ది శ్రీ సత్యసాయి బాల్ వికాస్ ప్రోగ్రామ్. 5 years ago, we began taking Bal Vikas to these villages with a vision and a prayer. Today, that small beginning has blossomed into something truly inspiring. Tomorrow, the students from these villages will be performing a dance in the dance drama presentation, reflecting their transformation, confidence, and growth. On this occasion, I would like to extend my heartfelt acknowledgement to the collective efforts of all our office bearers, dedicated Bal Vikas gurus and committed members of Erode district. It is through their tireless service and unwavering dedication that we have been able to reach this level across these villages. Swami, we seek your blessings to further expand the Sri Satyasai Bal Vikas program across many more villages, taking the message of love all, serve all, help ever, hurt never, to the doorstep of thousands of families. For the past 40 years, year after year, several hundreds of devotees from these villages take part in the Prashanti Seva on 3 occasions in the month of March, May, and in October and November. They from the backbone of Erode district's success in Prashanti Seva, which contributes a major share to Tamil Nadu's overall participation. Today, we, the Sri Satyasai Higher Secondary School Chittod, Erode district, are honored and delighted to be associated with Sri Satyasai Vidya Vahini and recognized as a Lighthouse School among the Sri Satyasai schools of Tamil Nadu. On behalf of our Erode district, we extend our heartfelt gratitude to Sri Satyasai Vidya Vahini and Sri Satyasai Central Trust for their vision, support and trust. Swami, shower your boundless grace on all of us to your humble sevak till we reach the lotus feet. Jai Sai Ram.

0: Anna, this act of Lord Shiva consuming poison makes me remember a similar episode where Swami himself consumed poison, a story we once heard directly in one of his discourses.
1: Let us now listen to this sacred episode as revealed in his divine voice.
2: ఇని ప్రశాంతి నిలయం అయిన తర్వాత ఇటువైపున రూమ్ లో వచ్చి నేను భుజించాను. నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహమమ్మాయి అక్కడికి వచ్చేటువంటిది, కూర్చునేది. స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది. నేను ఎవరితో యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలన్నా, చీచి అది నాకు వద్దు ఇష్టం లేదు అనేది. ఒక దినము ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు. ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని. దినదినానికి పెరిగిపోతుండది మహత్తరము. ఈ ప్రశాంతి నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు? ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం, అల్చంద వడలు చాలా ఇష్టం. అల్చందల వడలు చేసి ఆ వడ లోపల పాయసం కలిపి నాకు పెట్టారు. నేను పోయే సమయంలోనే చెప్పాను, గృహమమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను. చెప్పి నువ్వేం భయపడవద్దు, నేను సుబ్బమ్మ కూడా చెప్పాను, చూసుకుంటారు, నువ్వేమి భయపడవద్దు అన్నాను. సరే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము, ఇదంతా జరిగింది. నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను. ఆమె ఏదో చేయి త్రిప్పు అనేది అన్నాడు, ఇటు తిప్పింది ఆయమ. తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది ఆమె. చాలా భయపడిపోయింది, ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి. కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము, దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
3: భయమైపోయింది. When God himself walks among men, even venom turns into vehicle for miracles. Bhagwan revealed once again that he is the very source of life and healing.
1: I can't even imagine what would have happened. His whole body turned blue. Did Swami not know the food was poisoned?
0: Swami knows everything. Nothing escapes his vision. This too was his divine leela, a lesson for the world. Swami knows you, me, and every devotee. Even before we stand before him, Swami knows our past, present, and even future and protects us.
3: The Lord knows everything. Vedaham samatitani vartamanani cha Arjuna, bhavishyani cha bhutani mamtu vedana kaschana. At the same time, he does as his devotee prays.

0: ఆళ్వారే, కనికన్నా, ఐ హావ్ రాంగ్డ్ యూ బోత్. మై అరగన్స్ బ్లైండెడ్ మీ అండ్ మై ప్రైడ్ హ్యాస్ లెడ్ ఆర్ సిటీ టు డిజాస్టర్. ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మై ఫూలిష్నెస్ అండ్ రిటర్న్ టు కాంచీపురం. Without you and the Lord, our land is lifeless.
1: O King, you did not wrong just me. You insulted the devotion of my disciple. If you truly seek forgiveness, seek it from him first.
0: Kanikanna, forgive me. Your devotion is pure. I failed to see your loyalty and devotion for your Guru. Please return to our city and save our people.
2: Your Majesty, humility is a greater crown than the one that rests on your head. Since you have come with a repentant heart, I forgive you. Let us return together.
1: O Yathotkari Perumal, straighten your serpent couch of Adisesha and come with us. With your divine grace, let us return to the city. Only your return can restore its joy and fortune. Come, my Lord, let us go back.

0: ページ。マリー、ニドラポヤルダーガー。ポッタカイ、アドゥノパドゥレーガー。ペアマンダガジェユチュ、ジーヴィタム。メイリデラダラボーシー。アラヴィンダダラチュニ、ピスマリンチ。ఏ పెద్ద సుఖంబు పొందితురు ప్రీతిగా యోచన చేయు మానవ.
1: ఓ మ్యాన్, రైట్ ఫ్రమ్ దట్ మోమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ గో బ్యాక్ టు యువర్ బెడ్ అండ్ రెస్ట్ యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్ అండ్ టు అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్గెటింగ్ గాడ్. Just think for yourself, what kind of happiness, what kind of joy you have enjoyed all through.
0: ఇది భౌతికమైన జీవితమునకు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు ప్రజలు.
1: People consider it as main objective, the acquisition of secular knowledge for this world.
0: కానీ ఆధ్యాత్మిక రంగం నందు ప్రవేశించిన ఇది పరమ విరుద్ధంగా కూడా కనిపిస్తుంది.
1: బట్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ సీమ్స్ టు బి క్వైట్ కాంట్రడిక్టరీ.
0: కృష్ణుడు ప్రతి మానవుని మానవుడిగా భావించలేదు.
1: కృష్ణ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ సింపుల్ హ్యూమన్ బీయింగ్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరు సనాతనులైనటువంటి యొక్క జీవుడు, నా అంశము. మీరు ప్రత్యేకం కాదు, నా అంశమే మీరు. కనుక మీరు మానవుడిగా బ్రతకవలసినటువంటి యొక్క ప్రవర్తన మీలో లేదు, లేక పశువులుగా ప్రవర్తించవలసినటువంటి అవసరము మీది కాదు. మీరు మమై వాంసో, నా అంశం నందు పుట్టినటువంటి మీరు. మీరు అనుభవించవలసింది, కోరవలసింది వేరు.
1: వాట్ కృష్ణ సెడ్ వాస్, డూ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ బి బీస్టియల్ ఇన్ యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. Know fully well that you are the sparks of the divine, you are ancient, you are eternal, and you are basically divine.
0: Naamsamuru, satyamu, dharmamu, shanti, prema, ahimsalu.
1: Being the sparks of the divine, you are supposed to have these sacred qualities like truth, righteousness, peace, love, and non-violence.
0: ఈ గుణములతో ప్రవర్తించవలసినటువంటి మానవుడు ఈనాడు కామక్రోధ లోభమోహ మాత్సల్యములతో మీరు మెరుగుతున్నారు. ఇది మానవత్వానికి అగౌరవం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బిహేవింగ్ విత్ దీస్ క్వాలిటీస్ నోబుల్ వర్చ్యూస్, మ్యాన్ హాస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్, జెలసీ, హేట్రెడ్ ఎవరిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ befitting the life of a human being.
0: ఈ ఆహార విహారము చేతనే మానవుని యొక్క గుణములు మార్పు చెందుతున్నవి.
1: These changes are due to the food habits and other behavioral tendencies.
0: కనుక మనం ఈ ఫుడ్ ను తినేటువంటి తిండిని టైం ప్రకారము వేళవేళకు సక్రమమైనటువంటి భోజనం చేసి రకమైన పానీయం తీసుకుని సరి అయినటువంటి మార్గంలో జీవించడం మానవునివనే బ్రతకాలి.
1: Therefore we should lead the life of a true human being, observing all regulations so far as the food is concerned. The food has got to be pure and the water that we drink has got to be pure and we have to take our food in time regularly.
0: కానీ ఈనాటి మానవుడు విద్యను కూడా అభ్యసించటం అది అవసరమే.
1: ఇట్ ఇస్ ఎసెన్షియల్ that one should be educated, one should learn.
0: చదివినంత మాత్రమే అది ఒక చదువు కాదు.
1: By learning, you cannot call yourself educated in the true sense of the term.
0: Education అనేటువంటిది కేవలము బాహ్యమైన లౌకికమైన ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: The education that you acquire is related to the external, outer world.
0: కానీ ఇది ఎడ్యుకేషన్ అని అనిపించుకో.
1: This cannot be called education in the true sense.
0: ఇది బాహ్యమైన లౌకికమైన భాషల చేత అర్థముల చేత ఇది ప్రవర్తిస్తూ వస్తున్నది.
1: In fact, we go by the worldly sense, the physical way, the secular knowledge that we receive.
0: చదివితేదంటున్న గర్వం మీద నీ చదువులలో ఉన్నటువంటి మనోభావమేమి అని ప్రశ్నించింది.
1: In fact, the question is this: what is the secret, what is the essence of education that you have acquired?
0: Kanuka prati manavudu kodanu bahyamaina laukikamaina education telusukovalsindi.
1: Of course, it is necessary to acquire secular knowledge which is related to the world.
0: Meer bhautikanga aadhyatmikanga rendinti yandu చేరినటువంటి వారే.
1: In fact, you represent the combination of the physical and spiritual aspects.
0: ఈ లౌకికమైన విద్యలు కూడా కొంతవరకు జీవితానికి ఆదర్శంగా ఉంటాయి.
1: Today, this secular knowledge, the worldly knowledge, is ideal.
0: కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా అవసరం.
1: But spiritual knowledge is most essential.
0: అవి ఏ అంతర్భావములు?
1: ఇట్ ఈస్ ద ఇన్నర్ కరెంట్, అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ రిప్రజెంట్స్ దీస్ సేక్రెడ్ వాల్యూస్, ద నోబుల్ వాల్యూస్ లైక్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం పొందాలనుకుంటే ప్రేమిస్తున్నారు అందరూ కూడా.
1: In order to acquire love, we should start loving. No doubt we love.
0: కానీ అది నిజమైన ప్రేమ కాదు.
1: It's not true love.
0: కేవలం దేహ సంబంధమైన ప్రాకృతమైన మెప్పుల నిమిత్తమై ప్రేమించుతున్నట్టుగా మనం నటిస్తున్నాం.
1: We pretend as if we love. It's not true love at all. Our love is based on the physical, the external point only. For all this, the truth is the basis. Dharma, righteousness originated out of truth, satya.
0: Satya nasti paro dharma.
1: There's no greater code, dharma, beyond the truth, satya.
0: సత్య ధర్మములు రెండును చేరినప్పుడు శాంతి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: With these two existing together, satya and dharma, there will be peace, the shanti.
0: ఎప్పుడు పీస్ లభించును అప్పుడు మనలో ప్రేమ ఉట్టి పడుతుంది.
1: When once there is peace, naturally you find the fountain of love there.
0: ప్రేమ వచ్చినప్పుడు ద్వేషం అనేది సమీపం నందే ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: కనుక ప్రేమించినటువంటి వాడికి అది అహింస.
1: దేర్ ఫోర్ ద ట్రూ లవ్ రిప్రజెంట్స్ అహింస ఆర్ నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూ లవ్ విల్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడి.
0: కనుక ఈ అంతర్భావములైనటువంటి అంతర్ ప్రవాహములైనటువంటి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలో ఒక తత్వాన్ని పొట్టుమొట్ట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone must make a sincere attempt to begin with what it is, the undercurrent, the underflow that represents the four essential basic values of human life, the truth, righteousness, peace and love.
0: సత్యము అంటే కేవలము చూచింది చూచినట్టు, చెప్పింది చెప్పినట్టు, విన్నది విన్నట్టు చేయటం మాత్రమే కాదు సత్యం.
1: Truth does not merely mean telling what you have seen, telling what you heard, representing what you have experienced. No, it is something beyond. It should come from within, from the inner feeling. In fact, it would not care, it would not bother about anything else. In fact, you do not find in this world who does not respect the truth. Truth is not matter, has to be visualized, has to be seen by everybody in this world. Just as we find the breathing process, respiration going on, we find truth finding its place within ourselves.
0: అప్పుడే మనకు ఆ సత్యం పరిజ్ఞానము అనేటువంటి తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: Then only you will have the self satisfaction of having spelt out, of having uttered the truth.
0: అది మార్పు చెందినటువంటిది కాదు.
1: Truth is changeless.
0: Truth is permanent.
1: The truth is permanent.
0: ఇది మధ్య మధ్య మార్పు చెందేటువంటిది కాదు.
1: It doesn't change in between with the passage of time.
0: కనుకని మొట్టమొదట గీతలో సత్యమే ప్రధానము అని చెప్పాడు.
1: Therefore of all this, truth is the foundation.
0: అదే ఫండమెంటల్.
1: And this truth is fundamental.
0: ఆ సత్యాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడే దాని నుంచి ఒక విధమైనటువంటి యొక్క ధర్మము ఏర్పడుతుంది.
1: When we base or rely on this truth, you will find the dharma, righteousness, arising out of it.
0: మానవుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం ఏమిటి, మానవు యొక్క ప్రవర్తన ఏమిటి అనేటువంటిది ఆ సత్యమే మనకు ప్రబోధిస్తుంది.
1: What is to be done? What is the duty of every man? What is dharma of every man? It is the truth that teaches how to conduct ourselves.
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: The reflection of truth is dharma, righteousness.
0: కనుక ఈ రైట్నెస్ సత్యంతో చేరినప్పుడు రెండు విధాల ఒక విధమైన శాంతి ఏర్పడుతుంది.
1: When this dharma righteousness is in combination with truth satya, then there you find the shanti or peace.
0: సత్యం వేరు ధర్మం వేరు అయినప్పుడే మనలో శాంతి ఉండదు.
1: If satya and dharma are apart, driven apart from each other, then there will be no peace or shanti.
0: సత్యంతో ధర్మం చేరినప్పుడే ఇది నిజమైన శాంతి.
1: True peace can be experienced when satya and dharma exist together.
0: కనుక ఇదే నిజమైన శాంతి.
1: This is indeed the true peace.
0: శాంతి ఎక్కడనో ఉన్నది, ఎక్కడనో సంపాదించాలి అనేటువంటి భ్రాంతి కేవలం ఒక పిచ్చి భ్రాంతియే.
1: It is only foolish imagination, your own illusion, to think that peace exists somewhere else, that peace is separate from you.
0: Peace అనేటువంటిది సపరేట్ గా లేదు ఈ జగత్తులో.
1: Peace is not a mere expression, verbal or vocal.
0: సత్యధర్మము చేరినప్పుడే ఇక్కడ పీస్ వస్తుంది.
1: Peace is the result of the blending or the combination of satya and dharma.
0: ఈ సత్యధర్మము రెండు వేరు వేరు అయినప్పుడు అక్కడ పీస్ ఉండదు, పీసెస్ అవుతుంది.
1: When satya and dharma are apart from each other in different opposite poles, you don't find peace, you find only pieces.
0: కనుక ఈ పీస్ ఏర్పడినప్పుడే తనలో ఒక విధమైన ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When one's peace is clearly established, you'll find the love arising out of it.
0: పీస్ కు ప్రేమకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: Peace and love are intimately related and associated.
0: మనము ప్రేమించినట్టుగా మనం నటిస్తున్నాం కానీ అన్ని విధములుగా కూడా మనం యాక్షన్ చేస్తున్నాం కానీ అది నిజమైన ప్రేమ కాదు.
1: We pretend as if we love. All our actions excellently represent how dramatic we are in this field of love. It is not true love.
0: ఇది కేవలము ఒక విధమైన శాంతితో చేరినప్పుడే ఈ ప్రేమకు నిజమైనటువంటి ప్రారంభం లభిస్తుంది.
1: In fact, this love will find its fulfillment if it is in combination with the peace established earlier.
0: ఈ ప్రేమ లభించిన మనకు అహింస ఎవరిని హింస చేయరు.
1: Thereafter comes the next basic human value, the non-violence. You should not harm or hurt anybody.
0: Love is everywhere. Prema ennivaipula untunnadi. Andari endu untunnadi.
1: Love is everywhere. Love is clearly established in everyone.
0: Premaku oka vidhamainatundi pradhana sthanamu, pradhana roopamu, pradhana kriyalu levu.
1: Love is beyond specific name, specific form, and specific action.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: కనుక ఆ ప్రేమని ఎవరుంది మనము నిజమైనటువంటిగా దైవంగా భావించాలి.
1: Therefore, we have to consider this love as the basic, fundamental thing for this dharma or righteousness.
0: దీనిని ఎజుకేర్ అన్నారు.
1: This is educare.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa. Vitini educare annaru.
1: Educare comprises these human values: truth, righteousness, peace, love, and non-violence.
0: Kama krodha lobha moha mamatsyanimulu ivi education to chenivi.
1: Education includes desire, hatred, jealousy, avarice.
0: Ivanni vidhamainatundi ప్రాకృతమైనటువంటి లక్షణములు.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ ట్రేట్స్ ఆర్ బిహేవియరల్ టెండెన్సీస్.
0: కానీ ప్రపంచములకు ఎట్టి సంబంధము లేదు. దీనిని ఎజుకేర్ అన్నారు.
1: దిస్ ఈజ్ ఎడ్యుకేర్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.

0: సంబంధము లేనటువంటి ఒక నిజమైనటువంటిది ఎడ్యుకేర్.
1: But educare is beyond that which is within, that which has got nothing to do with his external traits.
0: You satyam anetundi ekkada nunchi chadivavu?
1: Truth, where from you got it? Where have you studied about it?
0: Idi book acharamto nechukunnatundi kaadu.
1: Satya is not to be learnt out of letters only.
0: Atma nunchi aavirbhavinchinatundi.
1: It should find its place from within. It is within you.
0: సత్యం అనేటువంటిది మనలో ఎప్పుడు స్వరూపంగా ఉంటుందో అది అన్ని విధాలా శాంతిని చేకూరుస్తుంది.
1: When once the truth is clearly established, it will confer peace to you ultimately.
0: ధర్మం కూడా అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: And dharma also will arise out of this.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చాలా మంది సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింసలనేటువంటిది అంతర్భావములుగా భావించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్, మెనీ పీపుల్ డు నాట్ కన్సిడర్ ద ట్రూత్ రైట్నెస్ పీస్ అండ్ లవ్ ఆర్ ద సీక్రెట్ వాల్యూస్ దట్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అవర్ సెల్స్.
0: ఇవే ఆధారమైనటువంటి యొక్క పునాదులు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫార్మ్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ద హ్యూమన్ లైఫ్.
0: అవి లేకపోతే ఈ బయట చదువులన్నీ కూడా వ్యర్థములైనటువంటివి.
1: Without this basic foundation of human values, all that you acquire will be futile.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నులు కూడా మందమతుడు.
1: With all the knowledge acquired, a great scholar yet continues to be a fool because he doesn't understand his true self.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా మానవుని యొక్క హృదయమే కాదు.
1: In fact, you cannot consider yourself one endowed with heart, a human heart, if you do not have these basic foundational human values.
0: Kanuka mana motta motta ee satyam anetundi mandi kaadu bhagavantudu ichinatundi gift.
1: Therefore truth is not of your making, it is the precious gift of God.
0: Adi andari yandu untunnadi.
1: Truth is present, latent in everyone.
0: Andariki ichadu. అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ ట్రూత్ టు ఎవ్రీబడి.
0: కానీ కొందరు గుర్తించగలరు, కొంత గుర్తించలేరు.
1: సమ్ రికగ్నైజ్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్ గివెన్ టు అస్, సమ్ డు నాట్ రికగ్నైజ్.
0: కానీ మరికొందరు ఈ సత్యం అనేటువంటిది ప్రాకృతమైనది కానీ ఆధ్యాత్మికం కాదు అనేటువంటిదిగా భావిస్తున్నారు.
1: మెనీ కన్సిడర్ ద ట్రూత్ ఈజ్ వరల్డ్లీ, దట్ ట్రూత్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ.
0: కనుక ట్రూత్ అనేటువంటిది ఇది ఒకరి నుంచి నేర్చుకునేది కాదు, ఇక ఒకరు చెప్తే వినేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ టు బి సింప్లీ హర్డ్ ఆర్ టాట్.
0: కనుక సత్యం మొట్టమొదట మనము హృదయమునందు ప్రతిష్ఠించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్స్టాల్ ట్రూత్ టు బిగిన్ విత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: సత్యం మనం డెవలప్ చేస్తే దీని ఫలితమే ప్రేమ.
1: వెన్ వన్స్ వి ఆర్ సక్సెస్ఫుల్ in establishing truth, the result of it would be love.
0: ఆ ప్రేమనే యొక్క సత్యం యొక్క ఫలము.
1: Therefore, love is the fruit out of this satya, the truth.
0: ఈ సత్యం అనేటువంటిది నుంచి ప్రేమ వచ్చి ప్రేమ రూపంలో అహింస అభివృద్ధి అవుతుంది.
1: And non-violence, ahimsa develops, grows out of love, prema only.
0: బుద్ధుడు కేవలము అహింసను సాధించాలని పోయాడు.
1: బుద్ధ వాంటెడ్ టు విన్ ఓవర్ అక్వైర్ ద నోబ్లెస్ క్వాలిటీ ఆఫ్ అహింస.
0: ఎక్కడ ఉంది ఈ అసత్యం?
1: వేర్ ఇస్ దిస్? వేర్ కెన్ ఇట్ బి నోటీస్డ్?
0: వెతికి వెతికి వెతికి వెతికి కట్టె కనబడికి చీ చీ చీ, నేను నా దగ్గర ఉన్నటువంటి దాన్ని నేను వదలికట్టి ఇక్కడ దానిలో వెతుకుతున్నాను.
1: హీ సర్చ్డ్ అండ్ సర్చ్డ్, వెంట్ ఆన్ సర్చింగ్, ultimately felt so sad to realize that it is within him only already.
0: I am truth.
1: Then he declared, I am truth.
0: ఈ ట్రూతే అహింసంతా కూడాను పోషిస్తూ వచ్చింది.
1: And it is this truth that sustains ahimsa or non-violence.
0: కనుక non-violence అనేటువంటిది ఈ ప్రేమలేనటువంటి వారికి ఇదంతా ఆవిర్భవిస్తుంది.
1: And we do not find this value of non-violence in a person who has no love.

0: తోల్.
1: కనుక చదువు చదివినంత మాత్రమే మనం అన్ని నేర్చుకున్నామని భావించరాదు.
0: By studies or education, do not consider yourself that you know everything.
1: చదువులు అన్ని చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెరుగడు బంధవంతుడు.
0: Though highly knowledgeable with all the textual information, a fool does not know his true self.
1: నేను చదివించినట్టు కర్మమేద.
0: Why are you egoistic for all the knowledge that you have acquired?
1: దేని చదివావు?
0: What is that you have studied?
1: ప్రపంచంలో ఎవరో వర్ణించినటువంటి యొక్క వర్ణనంతా కూడా నీవు చదివావు.
0: What you have learnt is just the borrowed knowledge, second hand information.
1: దీనికి ఒక గురువు ఉంటున్నాడు.
0: You have a guru, a preceptor.
1: అంటే ఒక టీచర్.
0: You have a teacher.
1: ఆ టీచర్ వల్ల వచ్చినటువంటిది అది ఎడ్యుకేర్ కాదు.
0: What all that a teacher teaches you is not ఎడ్యుకేర్.
1: కానీ ఎవరు నీ టీచరు? నీ ఆత్మనే నీ టీచర్.
0: Who is your teacher? Your Atma, the Self, is the teacher.
1: ఆ సెల్ఫ్ నుంచినే సర్వమును ఆవిర్భవిస్తున్నది.
0: Everything is the product of this Self.
1: సత్యమునందుండే సర్వము సృష్టించే.
0: It is out of this truth God has created everything.
1: సత్యమునందనగే సర్వ సృష్టి.
0: The entire universe ultimately merges back in truth.
1: శుద్ధ సత్వమది చూడరయ్యా.
0: To be truthful, you will certainly understand it is unsullied truth which is the fundamental basis of all that you see in this cosmos.
1: వింటున్నాము, అందరి మాటలు వింటున్నాము, అందరి పదములు వింటున్నాము, అన్ని రకములైనటువంటి చదువులు చదువుతున్నాము.
0: You study and acquire various forms of knowledge. You listen to many people. You speak so many words. You hear from everybody.
1: కాని ఎన్ని చదువులు చదివినప్పటికీ నిజమైనటువంటి చదువు ఆ ఎడ్యుకేరే.
0: But the true education is educare only.
1: ఎడ్యుకేర్ కలిగినటువంటి వాడు ఎడ్యుకేషన్ పైన ఏమాత్రం కూడా అభిరుచి రాదు.
0: The one who concentrates on educare will not be considering education as very important.
1: కానీ మనం ఎడ్యుకేషన్ చదివినామని అనేక రకములైనటువంటి యొక్క గర్వములతో మనం తిరుగుతున్నాము.
0: Because of the education that we have, we move about highly egoistic, full of pomp.
1: Vidyarthulara,
0: students,
1: adhyapakulara,
0: teachers,
1: adhyapakulu kuda deenni chakkaga gurtinchali.
0: The teachers also have to recognize this basic factor clearly.
1: In physics lo, in chemistry lo, in botany lo, in zoology lo anitlo kuda nu prasiddhi gaanchina vaanni ani meer bhavistu untaru.
0: You consider people so great and exemplary if they are specialists in basic sciences like physics, chemistry, botany and zoology.
1: Avanta oka subjects kaani objects kaadu.
0: They are only subjects but not objects.
1: Kaani educare anetundi objects cheyadatundi.
0: But educare is concerned with the object and not the subject.
1: Deeniki saati marokati ledu.
0: And it is incomparable, second to none.
1: లోపల నుంచి లాగేటువంటిది, లోపల నుంచి నెట్టేటువంటిది ఆ ఎడ్యుకేరే.
0: The one which is latent, immanent, hidden within you is this educare that prompts you and guides you.
1: నీలో ఒక ఆనందం ఉట్టిపడింది.
0: You find that bliss, you are full of bliss.
1: కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got it?
1: ఇక్కడ పైపు నుంచి తెచ్చి పెట్టారా?
0: Do you mean to say that you got out of books?
1: పైప్స్ నుంచి ఏమని తెచ్చిపెట్టారా?
0: ఆర్ యాజ్ గిఫ్ట్ యాజ్ ఎనీబడి గిఫ్టెడ్ యూ దట్ బ్లెస్?
1: కాదు కాదు.
0: నో,
1: ఆనందం సహజంగా లభించేటువంటిది.
0: అండ్ దిస్ బ్లెస్ ఈజ్ యువర్ ఫార్మ్, ఇట్ ఈస్ విద్ ఇన్ యూ.
1: కనుక లౌకిక చదువుకును ఆధ్యాత్మిక చదువుకును చాలా వ్యత్యాసం ఉన్నది.
0: Therefore, there is wide difference between the worldly education and the spiritual knowledge.
1: అయితే ఆధ్యాత్మిక చదువు అత్యవసరమని చెప్పి అనుకున్నప్పుడు ఈ లౌకిక చదువును వదలకూడదు.
0: When you consider the spiritual knowledge most important, that does not mean that you have to give up the secular knowledge or worldly knowledge.
1: కానీ ఇది కూడా, ఇది నెగటివ్, అది పాజిటివ్.
0: Both are essential. One is positive, the other is negative.
1: జగత్తులో జీవించేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను జగత్ చదివే చదువారాయి.
0: Therefore, whosoever that lives in this world needs this worldly knowledge.
1: ఇది లేకుండా పోయినా ఈ ఎడ్యుకేటెడ్ అయినటువంటి యొక్క అంతర్భావము మనకు అర్థం కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఎడ్యుకేర్, ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేర్.
1: కానీ ఒకటి మాత్రం గుర్తించాలి,
0: బట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్.
1: అన్నింటినీ భగవంతుడే అందిస్తున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈస్ గిఫ్టెడ్ టు అస్ బై గాడ్ హింసెల్ఫ్.
1: అయితే ఎవరిని పతివ్రత అంటారు? ఎవరిని పతివ్రత అంటారు?
0: హూ ఇస్ పతివ్రత? ద వన్ ఆఫ్ చాస్టిటీ.
1: అనగా పతిని అనుసరించినటువంటి ఆమె పతివ్రత.
0: పతివ్రత, ద వన్ ఆఫ్ చాస్టిటీ ఇస్ ద వన్ హూ ఫాలోస్ పతి ఆర్ హస్బెండ్.
1: పరులను అనుసరించినటువంటిది కాదు.
0: నాట్ ద వన్ హూ ఫాలోస్ అదర్స్.
1: అది సతివ్రత అనేటువంటిది కూడాను. ఈ సతిని మాత్రమే అనుసరించేటువంటి వాడు సత్యవ్రతుడు.
0: ద వన్ హూ ఫాలోస్ సత్య ద ట్రూత్ ఈ సత్యవ్రత, ద వన్ హూ అడిహర్స్ టు ట్రూత్
1: అతనే సత్యవంతుడు.
0: అండ్ హీ సత్యవ్రత హూ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: అతను ఒకరి నుంచి వచ్చినటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నాట్ గాట్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఏజెన్సీ.
1: కనుక ఏక సత్యని ఏక పతిని అనుసరించినటువంటి వారి పతివ్రతడు సత్యవ్రతడు.
0: Therefore, the one who follows the master, the truth is Satyavrata, is Pativrata, and not anybody else.
1: Karuka, ee chinna chinna vishayalo kuda manamu artham chesukodaniki prayatninchali.
0: Therefore, we must make an attempt to understand the depth of significance of these things.
1: Laukikamainatundi pakkaku tochi untaniki veelu kaadu.
0: Therefore, in this world, you cannot find the worldly knowledge separately existing.
1: Worldly knowledge kuda undali.
0: Worldly knowledge is also necessary.
1: అక్కడ ఉంటున్నాడు గిరి అని పిలిచాను.
0: We have Giri here, the former vice chancellor.
1: అది ప్రాపంచికంగా పెట్టినటువంటి పేరు.
0: And it is the name given to him. He is christened so.
1: అమ్మా నాన్నలు ఇచ్చినటువంటి పేరు.
0: It is the name given to him by his parents.
1: కానీ తాను తెచ్చుకున్నటువంటిది కాదు.
0: He is not the one that he got for himself.
1: ఇది పుట్టినది కాదు.
0: He is not born with that name.
1: పుట్టినది తల్లిదండ్రులకు దేహం మాత్రమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఈస్ గిఫ్టెడ్ బై హిస్ పేరెంట్స్, దట్స్ ఆల్.
1: కానీ గిరి అనేటువంటి పేరు పెట్టినది కానీ పుట్టినది కాదు.
0: ద నేమ్ గిరి ఈస్ ద వన్ గివెన్, ఈజ్ నాట్ బోర్న్ విత్ దట్ నేమ్.
1: కాబట్టి దేహము ఒక నెగటివ్.
0: బాడీ ఈజ్ ఎ నెగటివ్.
1: ఆ నెగటివ్ ని ఉపయోగించుకోవటానికి ఈ పాజిటివ్ అనేటువంటిది ఒకటి పేరు గుర్తుపెట్టారు.
0: To make use of this negative, the body, we are given a name, the positive, to make use of that.
1: Giri anetvanti peru pettinappude Giri lechi vastadu.
0: Because of this name Giri, when you say Giri, he will get up.
1: Ante kani lekapothe andarki peru evaro pettaru ani cheppani andarni Giri ani cheppadaniki veeru kaadu.
0: And you cannot say the same name Giri is given to everybody and it's not possible for everyone to get up when once we say Giri.
1: కానీ దేహములు వేరు వేరైనప్పుడు, దేహి వేరు వేరుగా ఉన్నప్పుడు అన్ని రకములైనటువంటి యొక్క సమత్వము ఆత్మతత్వం ఒక్కటే.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్, నేమ్స్ ఆర్ డిఫరెంట్, బట్ ది ఇన్డ్వెలర్, ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఎవరిని పిలిచినప్పుడు నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, పలాని వాడిని అని ఒక పేరు పెట్టి అడ్రస్ ఇచ్చేసిస్తారు.
0: Therefore, when you want to contact anybody, you say so and so, and you call him by name.
1: Kaadu. Nenu evarina pilichinappudu nee pere em pere unte I am I.
0: If anyone asks you what is your name, your reply should be I am I.
1: Endukante naaku dehaniki pettina peru kaadu nenu.
0: And in fact, you do not represent, stand by the name given to you.
1: Evvaru ee vidhanga pilichinappudiki అందరి ఎందు తానే ఉండేది.
0: వీ మే ఫైండ్ మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఇట్స్ ఓన్లీ వన్ సెల్ఫ్ ప్రెసెంట్.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం సర్వం. గాడ్ డ్వెల్స్
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఈశ్వర సర్వభూతానాం. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
1: అన్ని భూతములలో ఉన్నటువంటి ఒక ఈశ్వర తత్వానికి ఏ పేరు పెట్టగలరు?
0: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, వాట్ నేమ్ కెన్ యూ గివ్ హిమ్?
1: కనుక మీకు ఏదో ఒకటి గుర్తు, ఈ ప్రపంచ గుర్తు కోసం అని లౌకికమైన పేర్లు పెడుతున్నారు.
0: ఇన్ ద వరల్డ్ వి గివ్ నేమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్.
1: ఈ దీనికోసమని మనము ఇది ప్రత్యేకంగా మనం ఒక వ్యక్తిగతంగా భావించకూడదు.
0: We should not consider this name very important. Consider ourselves separate and significant. All the knowledge education that we have, in fact, those are things that you have acquired, you have learned over a period of time. All that you have learned, sometimes you fail to write it on paper clearly. Therefore, all that has been learned is to a certain extent is artificial. Some speak English in an excellent way. You make use of correct pronunciation.
1: Correct pronunciation, ever cheppagalaru?
0: Who can decide that is correct pronunciation?
1: Correct pronunciation.
0: All the pronunciation is the one that you have learned, but the true pronunciation in its spirit and letter is divine from God only. And that is Atma, or the spirit. Therefore you say the self Atma is separate and you call yourself I, Nenu.
1: Karuka Vidyatulara.
0: Students. In spite of all the worldly knowledge that you receive, you may get good name and reputation. You should never forget the educare, the basic fundamental thing within. Basing on this educare only, you can acquire PhD and higher degrees. Without this educare within as the basis, you cannot achieve or attain anything in this world.
1: It is fundamental.
0: Educare is fundamental.
1: Fundamental in you
0: cannot leave your grip or hold on the educare and catch hold of the worldly things. Bhagavan will explain clearly the meaning of certain important technical terms. And each word has got different shades of meaning. Today in this world we are making use of the worldly knowledge and the worldly education, but we do not think of the inner knowledge of the self.
1: Inner knowledge anetundi vere pratyekanga ledu.
0: In fact, the inner knowledge is not apart, is not separate.
1: The language kadu. The language kadu.
0: Is not the language at all.
1: Inner vision.
0: This knowledge of the self is the inner vision. It is the vision that unifies all aspects. Inner vision is beyond all norms of language and letters.
1: Rama anipichina, o antadu. Krishna anipichina,
0: this inner self is ready to respond. You may call him Rama, he'll say, oh, here I am. You may say Krishna, oh, here I am. You find response. You may say madcap, but still you get the response. Yes.
1: You're a mad boy.
0: You're a mad boy.
1: Yes, I am mad.
0: Yes, you get the answer, yes, I am
1: mad.
0: I am mad because I have forgotten my basic essential nature. Therefore, in everything there we find this truth as an basic ingredient.
1: Manushyulaku vari vari ishtamulu petti aya peru sthapinchukunnaru kani లేకపోతే మనుషులకు ఇది అంత సరైనటువంటిది కాదు.
0: ఆల్ దిస్ నామెన్క్లేచర్ ఇస్ బేస్డ్ ఆన్ ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఇండివిజువల్స్ బట్ దట్స్ నాట్ రియాలిటీ.
1: ఈ హాల్ లో ఇంత మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హాల్ దేర్ ఆర్ సో మెనీ.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుక అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: Therefore, the principle of the self, Atma Tattva, is present in everybody.
1: దాన్ని వదలి ఎవరు కూడా పోవడానికి వీలు కాదు.
0: Nobody can live without that.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని బోధించడానికి తగినటువంటి అవకాశం కూడా వస్తూ ఉండాలి.
0: Therefore, you will have ample scope in future to acquire the knowledge of the self, Atma Tattva.
1: కానీ దానిని పురస్కరించుకుని మీరు ఈ లౌకిక విద్యలను ఏమాత్రం దూరం చేసుకోకండి.
0: It does not mean that you should neglect the worldly education.
1: ప్రపంచము ఈ లౌకికమైనటువంటి విద్యల్ని ఆశిస్తుంది గాని అలౌకికమైనటువంటి యొక్క విద్యను ఏమాత్రము ఆశించదు.
0: World expects from you excellence in the secular knowledge, worldly knowledge. It doesn't bother about the knowledge of the self.
1: కాని secular knowledge అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకుండా హృదయంలో ఉంచుకోవాలి.
0: Therefore, you should always remind yourself, keep in mind the knowledge of the self, while at the same time acquire worldly knowledge.
1: Kanuka vidyarthulara,
0: students,
1: vidyarthulu aneka mandi aneka rakamulaga kudanu maatladutuntaru.
0: We find students speaking in different ways.
1: Swami vishayamulandu kudanu aneka rakamulaga kudanu sambhashistuntaru.
0: You also converse, you have got your own expressions about Bhagavan.
1: కానీ ఇవన్నీ కూడాను ఈ భ్రాంతులే కాని చెము కాదు.
0: ఆల్ దట్ యు స్పీక్ అబౌట్ భగవాన్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ దట్స్ నాట్ రియాలిటీ.
1: మీరందరూ కూడాను భగవంతుడే. మీరందరూ భగవంతుడే.
0: యు ఆర్ ఆల్ డివైన్. యు ఆర్ డివైన్
1: డివైన్ ఫార్మ్స్.
0: యు ఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
1: దీనిని అమై వాంశం జీవలోకి జీవభూత సనాతన.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్. దట్ యు ఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్. The individual and the supreme are eternal.
1: కనుక మీరందరూ కూడా దైవం కావచ్చు.
0: Consider yourself that you are embodiments of God.
1: మీరు మానవుడిగా మీరు భావించుకోకండి.
0: Don't consider yourself merely a human being.
1: మీరు మానవుడిగా భావించుకొని
0: considering yourself a human being.
1: మానవతా విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to know the human values.
1: తిండి తీట్టాదులు నిద్రాదులు అంటే మానవత్వంను వ్యర్థం చేయకూడదు.
0: Do not waste the human life being totally neglecting the human values.
1: కనుక ఇది కేవలం ఒక విధమైన animal life. Animal life.
0: If you neglect human life, human values, you are leading an animal life.
1: మనిషి లైఫ్ ఏమిటి?
0: What is human life?
1: ఒకవేళ సమయము సందర్భము దీన్ని గుర్తించి వర్తించేటువంటిది మానవత్వం.
0: Human life is the one that tells you how to behave yourself, where, when, why, and how.
1: కాని రెండింటిని కూడా గుర్తించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పొట నింపుకోవటము కేవలం ఇది animal life.
0: If you act in a wayward way, unmindful of the appropriate situation, the time, it is not a human life, it is animal life.
1: కనుక మానవత్వము, దివ్యత్వము, animal తత్వము అనే మూడింటిని మీరు విభజించాలి.
0: Therefore, we should classify, understand clearly humanity, animality, and the divinity.
1: కనుక అనిమాలిటీని ఏమాత్రం కూడా అనుసరించకూడదు.
0: Therefore, no one should be bestial or follow animals.
1: దీనివల్ల టైం ఎంతో వేస్ట్ చేస్తున్నాము.
0: You will be wasting life by following the pattern of an animal.
1: అనిమల్ కూడాను ఎంతో టైం వేస్ట్ చేస్తున్నది.
0: And you will be wasting lot of time like animal.
1: అప్పుడు తనకు ఆకలి అధికమైనప్పుడు అన్యాయానికి పోతుంది.
0: అండ్ వెన్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ హంగర్ అండ్ అపిటైట్ ఇట్ రిజార్ట్స్ టు అన్జస్టిఫైబుల్ మీన్స్.
1: కనుక మనకు ఈ అభ్యాసంలో హంగర్ కొంచెం కంట్రోల్ చేస్తే అనిమల్ లైఫ్ కాబోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ డు నాట్ కంట్రోల్ అవర్ లైఫ్ వుడ్ కమ్ డౌన్ టు ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: నిజమైన సత్యాన్ని గుర్తించండి.
0: అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ ట్రూత్.
1: ఈ ట్రూత్ ను గుర్తించినప్పుడు మీరు ఏమాత్రం కూడా అంట్రూత్ ప్రయాణం చేయరు.
0: When once you recognize the truth, you will never tread along the path of untruth.

ولي من